శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 728 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 10వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం ఆగస్ట్ నెల 1వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించారు.

సమర్పిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 6:10 భావనలు గుణం గురించి జి కనకరాజు గారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనల్లో మిరప నారుమడి పద్ధతుల వివరాలు. 7:00 శ్రీ వై సంతోష్ కుమార్ అందించే పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన అస్తమా సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ అనంతరావు గారి వీణా వాయిద్యం. 9:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమంలో నేషనల్ న్యూట్రిషనల్ వీక్ గురించి కొన్ని వివరాలు అందిస్తారు కుమారి జి శ్రీవిద్య. 12:40 హిందీ కార్యక్రమంలో వన్యకారణ్ సంరక్షణ్ ఔర్ జైవ్ వివిధత గురించి రూపం కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి సీమా కుమారి. ఈరోజు 12:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తల్లిపాలు పిల్లల హక్కు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష గారి ప్రత్యేక కార్యక్రమం. 12:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాలయం బాలబాలికల కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారాలలో ఈరోజు 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందంచే నల్లపోచెమ్మ కథ ఒగ్గు కథ. ఈరోజు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో చీడపీడల నిర్వహణలో వేపనెన వినియోగం. 7:15 ఇల్లు వాకిల్లో రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం. రాత్రి 8:15 ఈ వారం పార్లమెంట్ కార్యక్రమాలపై సమీక్ష. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు

0: ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే నవీన్ సక్సేనా.

0: మత స్థాపకులు గౌతమ బుద్ధుడు. హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో భగవద్గీత ఒక మహాగ్రంథం. సిద్ధాంతపరమైన ఈ గ్రంథంలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. ఇది ఇతిహాస గ్రంథాలలో ఒకటైన మహాభారతంలోని భీష్మపర్వంలోనిది. ఇందులో 20వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు గుణములను గూర్చి వివరించబడింది. అలాగే భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగములు బోధింపబడ్డాయి. ఈ గ్రంథాన్ని గీతయని సంక్షిప్త నామంతో పిలుస్తారు. అలాగే గీతోపనిషత్తు అని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధ ఆరంభంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవ మధ్యముడైన అర్జునుడికి బోధించిన జ్ఞాన సంపద ఇది. ఇందులో త్రిగుణములను గూర్చి వివరించబడింది. అవి: 1 తామస లేదా తమోగుణం, 2 రాజస లేదా రజోగుణం, 3 సత్వగుణం. ఈ 3 గుణాలు హిందూ ధర్మశాస్త్రాల్లోనూ చెప్పబడినవి. అజ్ఞానంతో కలిగే తమోగుణం జీవాత్మల మోహభ్రాంతికి కారణమవుతుంది. ఈ గుణం మూలంగా సర్వజీవులు సోమరితనంతో జీవిస్తాయి. వీరంతా అజ్ఞానం, జడత్వం, నిర్లక్ష్యం, మోహం వంటి గుణాల ఆధీనంలో ఉంటారు. తమోగుణంతో మరణించిన వారంతా జంతువులుగా జన్మిస్తారు. రజోగుణం కలిగిన వారికి సుఖభోగాలపై ఆసక్తి కలుగుతుంది. ఈ గుణం అధికమైనప్పుడు ప్రాపంచిక అంశాలపై ఆసక్తి, అశాంతి కలుగుతుంది. రజోగుణంలో ఆశ ప్రధానంగా ఉండి కోరికలు తీర్చుకునే కర్మలు చేయిస్తుంది. 3 సత్వగుణం. ఈ గుణం కలిగిన వారు ఆ 2 గుణాలు కలిగిన వారి కంటే పవిత్రమైన వారు, క్షేమదాయకమైన వారు. సత్వగుణం కలిగిన వారు చేసే పనులు పవిత్రమైన ఫలితాలను ఇస్తాయి. ఈ గుణంతో జీవించి మరణించిన వారంతా జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రజాకవి వేమన విరచితమైన ఒక పద్యాన్ని పరిశీలిద్దాం. కర్మ గుణములన్నీ కడబెట్టి నడువ మీ తత్వమెట్లు తన్ను తగులుకొనును, నూనె లేక దివ్య నువ్వులా వెలుగున విశ్వదాభిరామ వినురవేమ. కర్మములను, రజోతమో గుణములను విడిచిపెడితే గాని మానవుడు తత్వమును తెలుసుకొనలేడు. దీపము నూనెతో వెలుగుతుంది గాని నూనెకు మూలమైన నువ్వులతో వెలుగదు కదా అని వేమన విడమర్చి వివరిస్తాడు. ఒకనాడు వాల్మీకి మహర్షి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారెవరు అని వాల్మీకి నారద మహర్షిని ప్రశ్నించాడు. దానికి నారద మహర్షి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. ఉన్నారు, 16 గుణములు కలిగిన గొప్ప మానవుడు శ్రీరామచంద్రుడు అన్నారు. శ్రీరాముడు మానవుడుగా జన్మించాడు. మానవులు ఎలా కష్టపడ్డారో ఆయన కూడా అలాగే కష్టపడ్డారు. శ్రీరాముడు శిష్యుడిగా తన యొక్క గురువులకు శుశ్రూషలు చేశాడు. తన శక్తి సామర్థ్యాలతో శత్రువులను గెలిచాడు. దాన గుణములతో దీనజనులను ఆదుకున్నాడు. మానవుడిగానే తన జీవితాన్ని సమాప్తం చేసుకున్నాడు. సంపూర్ణమైన మానవ అవతారమే రామావతారమని వివరించాడు. కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చాకోయుక్త సర్వభూతేషుకో ఇత విద్వాన్ కం కం సమర్థచ్చకం ఏకప్రియ దర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతుమాన్ కోన సూయక కశ్య బిబ్బతీ దేవాచ్చ జాతరోసస్ సంయుగే. ఈ శ్లోకాల భావము మానవుడు న్యాయాన్ని పాటించి ధర్మబద్ధంగా జీవించాలని చూపిన ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. అలాగే 15వ శతాబ్దానికి చెందిన మారణ వెంకయ్య కవి భాస్కర శతకంలో ఇలా వివరించాడు. దాన పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడు లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదలు పూణిన వేళ నొక్కసరి పోలును.
1: భావనలు, గుణం గురించి జి కనకరాజు గారి భావజాలం అది. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7.

0: వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368-0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పొలం పల్ల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిరప నారు మడి పద్ధతుల వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సమగ్ర సస్యరక్షణలో కంచె పంటలను ఏ విధంగా మనం విత్తుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. సమగ్ర సస్యరక్షణలో చీడపీడలను నివారించడానికి అంతర పంటలు, ఎర పంటలు, కంచె పంటలు వేయడం కూడా ఒక ముఖ్యమైన పద్ధతి. అంతర పంటలు అంటే రెండు పంటలను ఒకే పొలంలో ఒకే సమయంలో ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో వేయడాన్ని అంతర పంటల సాగు అంటారు. అంతర పంటల సాగులో ఒకటి ప్రధాన రబీ పంట అయితే మరొకటి అంతర పంట అవుతుంది. ఈ అంతర పంటల వలన ప్రధాన పంటపై ఆశించే చీడపీడలు కొంతమేరకు అరికట్టవచ్చు. అదేవిధంగా మిత్ర పురుగుల ఉనికి కూడా పెరుగుతుంది. రెండు పంటలు ఉన్నప్పుడు కీటకాలు కొన్నిసార్లు తమదైన ఆహారం గుర్తించడం కష్టమవుతుంది. ఈ అంతర పంటల ఎంపికలో ఒక పంటపై ఆశ్రయించే ఈ పురుగుల నిర్మూలనకు మరో పంటపై ఆ పురుగులను తినే సహజ శత్రువులు వృద్ధి చెందడానికి తగిన అంతర పంటలు వేయాలి. ప్రధాన పంట, అంతర పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి చీడపీడల తాకిడి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి. పంటలలో చీడపీడల ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని అంతర పంటల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్తిలో అంతర పంటగా సాళ్ళ మధ్య దూరాన్ని బట్టి రెండు లేదా మూడు వరుసల పెసర, బొబ్బెర్లు, మినుము, సోయా చిక్కుడు మొదలగు పంటలను సాగు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ప్రతి పంటపై ఆశించే రసం పీల్చే పురుగులు తినడానికి ఉపయోగపడే అక్షింతల పురుగులు, సాలిళ్ళు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా శనగపచ్చ పురుగును కొంతవరకు అరికట్టవచ్చు. అలాగే ప్రతిలో కంది పంటను కూడా 4:1 నిష్పత్తి లేదా 6:1 నిష్పత్తి లేదా 8:1 నిష్పత్తిలో సాగు చేయడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుండి కూడా కొంత రక్షణ లభిస్తుంది. కందిలో ఈ విధంగా పంటలను వివరించిన నిష్పత్తిలో వేయడం వల్ల పురుగుల ఉధృతి తగ్గుతుంది. ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. కందితో పాటు జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ 1:2 నిష్పత్తి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సమగ్ర సస్యరక్షణలో కంచె పంటలను ఏ విధంగా మనం విత్తుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. సమగ్ర సస్యరక్షణలో చీడపీడలను నివారించడానికి అంతర పంటలు, ఎర పంటలు, కంచె పంటలు వేయడం కూడా ఒక ముఖ్యమైన పద్ధతి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మిరప నారుబడి తయారీలో మేలైన పద్ధతులు ఏ విధంగా అవలంబించాలి, పాటించాలి అన్న వివరాలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో మిరప ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రం మిరప సాగులో దేశంలో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో మిరపను అనేక రకాలైన పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నట్లుగా క్షేత్ర పరిశీలనలో తేలడం జరిగింది. నారుమడి తయారీ విధానం, మొక్కల ఎంపిక కీలకంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో నారుమడి దశ నుంచి కొన్ని పద్ధతులు పాటించినట్లయితే నారు మొక్కలు బలంగా పెరిగి చీడపీడల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మిరపలో నారుమడి దశ నుంచి వచ్చే కొన్ని రకాల వైరస్ల నుంచి నారును కాపాడుకునేందుకు విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి, నారుమడి దశలలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే తక్కువ ఖర్చుతో దృఢమైన నారును పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నారుమడి దశలో తీసుకోవలసిన పద్ధతులు, విత్తన శుద్ధి, వివిధ పద్ధతులలో మిరప నారును పెంచే విధానాన్ని ఈ విధంగా వివరించడం జరిగింది. ముందుగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. మిరప విత్తనాలను 2 రకాలుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 ఎకరంలో నారు నాటడానికి సూటి రకాలైతే 650 గ్రాముల విత్తనం, హైబ్రిడ్ రకాలైతే 75 నుండి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఇక విత్తన శుద్ధికి 150 గ్రాములు ట్రై సోడియం ఆర్థోఫాస్ఫేట్ లీటర్ నీటిలో కరిగించి అందులో కిలో మిరప విత్తనాలు వేసి

0: 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని తీసి 2 సార్లు మంచి నీటితో కడిగిన తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టాలి. ఇక రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాములు ఇవిడా క్లోప్రిడ్ పట్టించాలి. ఇందుకు విత్తనానికి జిగురు కలిపి తర్వాత పొడి మందు వేసి విత్తనాలను బాగా కలిపి 15 నిమిషాలు నీడలో ఆరబెట్టాలి. ఈ మందుతో తెల్ల నల్లి తప్ప మిగతా రసం పీల్చే పురుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది. విత్తన శుద్ధి చేయనట్లయితే విత్తే ముందు 1 సెంటు నారుమడి విస్తీర్ణంకు 80 గ్రాములు పిప్రోనిల్ గుళికలు, 1 కిలో వేపపిండి చల్లాలి. ప్రస్తుత నారును 2 రకాల పద్ధతులలో పెంచుకోవాలి. ఎత్తైన నారుమడి పద్ధతి. సారవంతమైన ఒండ్రు నేలలు, నీటి వసతికి దగ్గరగా 1 మాదిరి నీడ కలిగినటువంటి ప్రదేశం ఎంచుకోవడం మంచిది. ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశంలో నారుమడి వేసినట్లయితే శిలీంధ్రాల బారిన పడే అవకాశం ఉంటుంది. కనుక నారుమడికి ఎంపిక చేసిన భూమిని 5-6 సార్లు బాగా దున్ని బాగా చిలికిన పశువుల ఎరువు వేప పిండి వేసి కలియదున్నాలి. 1 మీటర్ వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ ఎత్తుగల మడిలో 1 ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవాలి. ఎక్కువ నారుమడులు తయారు చేసినప్పుడు వీటి చుట్టూ మురుగునీరు పోవుటకు వీలుగా 30 సెంటీమీటర్లు వెడల్పు గల మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 సెంటు నారుమడికి 100 గ్రాములు విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు 80 గ్రాములు పిప్రోనిల్ గుళికలను 1 సెంటు నారుమడికి వాడుకొని రసం పీల్చు పురుగులను నివారించుకోవాలి. నారుమల్లలో 5-8 సెంటీమీటర్ల ఎడం 1 సెంటీమీటర్ లోతు వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. తర్వాత నారుమడిపై సన్నని ఇసుక లేదా పశువుల ఎరువును పలుచగా కప్పివేసినట్లయితే మొలక శాతం పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నారుమడిని గట్టితో కప్పిన ఎడల తేమ నష్టపోకుండా కాపాడుతుంది. మొక్క మొలకెత్తిన తర్వాత వరి చెత్తను తీసివేయాలి. నారుమడి దశలో ముఖ్యంగా ఆశించే నారుకుళ్ళు తెగులు నివారణకు నాటిన 9వ రోజు 15వ రోజు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి భూమిలో ఇంకేటట్లు పిచికారీ చేయాలి. 6 వారాల వయస్సు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇక ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద మిరప నారును పెంచే విధానం ఒకటి ఉంది. ఈ వివరణ ఈ విధంగా. ప్రస్తుతం మన రాష్ట్రంలో మిరప నారును వాణిజ్య శైలిలో 50% షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో పెంచే విధానము అవలంబిస్తున్నారు. రైతులు వారి పొలంలోనే ప్రోట్రేలలో షేడ్ నెట్ క్రింద నారును పెంచుకోవచ్చు. ప్రోట్రే పద్ధతిలో ప్రతి విత్తనం మొలకెత్తుటకు ప్రత్యేకమైన స్థలం కేటాయించడమే కాకుండా నారు ఆరోగ్యంగా పెరిగి మొక్కల యొక్క పెరుగుదల సమానంగా ఉండి పంట ఒకేసారి కాపు వస్తుంది. అంతేకాకుండా నారు పెరిగే దశలో నారుకుళ్ళు వైరస్ తెగులు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. 1 ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావలసిన నారు కోసం 98 సెల్స్ కలిగినటువంటి 120 ట్రేలు సరిపోతాయి.
1: పొలం పనుల కార్యక్రమంలో మిరప నారుమడి పద్ధతుల వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్దికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఐ వుడ్ రియలీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఎట్ ద ఈవెంట్స్ లైక్ దీస్ టు అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ ఎట్, వాట్ ద ఇండస్ట్రీ వాంటెడ్ యూ టు బికమ్ అండ్ హౌ ద ఇండస్ట్రీ వుడ్ రియలీ అపాయింట్ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for a good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారా.

0: అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఏకదివసీయ ఆంధ్రప్రదేశ కర్ణాటక యాత్రాయాం భవిష్యతి. ఆంధ్రప్రదేశే ప్రధానమంత్రి భోగాపురం ఇత్యత్ర అల్లూరి సీతారామరాజు అంతారాష్ట్రీయ విమానస్థానకస్య ఉద్ఘాటనం కరిష్యతి. సార్వజనిక నిజ సహభాగిత ప్రారూపస్యాంతర్గతం 675,000 కోటి రూప్యకాధికేన వ్యయేన నిర్మితం తదంతారాష్ట్రీయ విమానస్థానకం ప్రతివర్షం 60 లక్ష యాత్రిణాం సేవా ప్రదాతుం వినిర్మితమస్తి. ప్రధానమంత్రి 80,000,800 కోటి రూప్యకాధిక వ్యయయుతాః రాష్ట్రీయ రాజమార్గ పరియోజనాః రాష్ట్రాయ సమర్పయిష్యతి.

0: तासां शिलान्यासम् अपि करिष्यति. आन्ध्रप्रदेशयात्रानन्तरं प्रधानमन्त्री कर्णाटकस्य मैसूरनगरं गमिष्यति, यत्र स्वामिविवेकानन्दसांस्कृतिकयुवकेन्द्रस्य विवेकस्मारकस्य उद्घाटनं करिष्यति. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् अपशब्दप्रयोगः, द्वेषभावना च कस्यापि समस्यायाः समाधानं न भवतः. असौ मार्गभ्रष्टेभ्यः युवभ्यः करुणाभावम् आवहन् अवदत् यत् ते दण्डनीयाः न, अपि तु राष्ट्रनिर्माणस्य, राष्ट्रहितस्य च भावनया सम्यक् मार्गे प्रेरणीयाः. सामाजिकसञ्चारपटलेषु प्रसारिते एकस्मिन् दृश्यश्रव्यसन्देशे प्रधानमन्त्री राष्ट्रियराजधान्याः जन्तर्मन्तरस्थले सद्यः एव जातायाः तस्याः घटनायाः उल्लेखमकरोत्, यस्मिन् तस्मै तस्य दिवङ्गतमात्रे च अपशब्दाः प्रयुक्ताः आसन्. सः अवदत् यत् एषा घटना देशविदेशेषु बहुभिः जनैः दृष्टा. एतादृशस्य आचरणस्य विषये समाजे विद्यमानः आक्रोशः, निराशा च स्वाभाविकौ स्तः. प्रधानमन्त्री अवदत् यत् एतादृशान् युवकान् न्यायालयीय प्रक्रियासु न निवेशयेत्, सामाजिकतिरस्कारस्य भाजनं वा न कुर्यात्, अपि तु समाजेन तान् सस्नेहं स्वीकृत्य सम्यक् मार्गः प्रदर्शनीयः.
1: बचपन में गलतियां होती है और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है.
0: केंद्रीय मंत्रिमंडलेन प्रधानमंत्री सूर्य सरोवर योजना अनुमोदिता. एषा योजना ऊर्जा संचयन प्रणालीभिः युक्तानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासाय प्रवर्तिता अस्ति. केन्द्रीय मन्त्रिमण्डलस्य उपवेशनानन्तरं नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् अस्याः योजनायाः अन्तर्गतं 5000 मेगावाट् मितानां क्षमतायुतानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासः भविष्यति. ताभिः सह स्थापितानां ऊर्जा संचयन प्रणालीनां न्यूनतम संचयन क्षमता द्विहोरात्मिका भविष्यति. केन्द्रीय मन्त्रिमण्डलेन प्रधानमन्त्री किसान सम्मान निधि योजनायाः अस्मात् वर्षात् 31,2000 प्रवर्तनस्य निरन्तरतायै अपि अनुमोदनं प्रदत्तम्. भारतम् अवदत् यत् पाकिस्तानाधिकृतस्य जम्मूकश्मीरप्रदेशस्य तथाकथितानि निर्वाचनानि पाकिस्तान प्रशासनस्य अपमानस्पदम् एव सन्ति. नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीरजायसवालः अवदत् यत् पाकिस्तानस्य प्रशासनं POJK इत्यत्र शान्तिप्रियाणां नागरिकाणां विरुद्धं निष्ठुरं बलप्रयोगं निरन्तरं करोति. विदेशमन्त्री डॉ एस जयशंकरः गतसायं ईरानदेशस्य विदेशमन्त्रिणा अब्बास अराघची इत्यनेन सह दूरभाषया वार्तालापम् अकरोत्. अस्मिन् वार्तालापे सः अस्मिन् क्षेत्रे प्रवर्तमानायाः शत्रुतायाः विषये भारतस्य गभीरां चिन्तां प्रकटितवान्. राष्ट्रमण्डल क्रीडासु भारतस्य पदकसंख्या 23 यावत् वर्धिता, यस्मिन् 5 स्वर्णपदकानि, 12 रजतपदकानि, 6 कांस्यपदकानि च सन्ति. इति वार्ताः.
2: ఆకాశవాణి శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు.
3: రైతులు ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఎల్నినో ప్రభావాన్ని సమిష్టిగా అధిగమిద్దామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించారు. ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టులో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, 6 తడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు ఉత్పత్తులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ, విద్యుత్ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు.

0: వర్షాలు సమృద్దిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి నదీ తీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అన్ని అభివృద్ది పనులను పుష్కరాల వరకు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు 6 తడి పంటలు వేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. నంది మేడారం రైతు వేదికలో 6 తడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పైడి చింతలపల్లి, రచ్చపల్లిలో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించారు. నంది మేడారంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేయించారు. వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలన్నారు. మంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్1గా నిలిచాయని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెల మండలంలో 70 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కొత్త భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓదెలలోని కోర్టుకు త్వరలోనే పక్కా భవనం నిర్మిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు 6 తడి పంటలు సాగు చేయాలని సూచించారు. వర్షాభావం అధిగమించేందుకు ఇదే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రామగుండంలోని పెద్ద చెరువులో పూడికతీత చేపట్టి 6,50,00,000 రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ది పనులను కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. హౌసింగ్ బోర్డులో శిథిలావస్థకు చేరి కూలిపోయిన సింగరేణి క్వార్టర్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గోదావరి నది వరకు రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గతంలో లబ్ది పొందుతున్న 1,53,582 మంది రైతుల ఖాతాల్లోకి 161.39 కోట్లు చేరాయి. ఈ క్రాప్ నమోదు ఆధారంగా 54 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా నమోదైన 1,068 మంది రైతులకు దశల వారీగా నిధులు జమ కానున్నాయి. ఎన్టీపీసీ ప్రభావిత పునరావాసాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా కృషి చేస్తున్నామని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్ సమీప వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎస్ఆర్ ద్వారా 10,000 మంది విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. రాఖీ సామంత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఎన్టీపీసీ నిరంతర ప్రయత్నాలు చేస్తోందన్నారు. సింగరేణి గనుల్లోని పని స్థలాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని యాజమాన్యం నిషేధించింది. పనులు పక్కన పెట్టి వీడియోలు తీస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు భూగర్భ గనుల సందర్శనకు వెళ్లినప్పుడు ఇష్టానుసారంగా వీడియోలు ఫోటోలు తీయడం, వారితో కార్మికులు, ఉద్యోగులు సెల్ఫీలు దిగడం చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధమని యాజమాన్యం చెబుతోంది.
1: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక

0: ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: बचपन में गलतियां होती है और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में. प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी वार्ताल వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు

0: గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్ల పాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जाँच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जाँच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జయశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మితా డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి ఉదయ తరంగిణి.

స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ తల్లిపాల దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా, తొలి ఆహారం, తొలి రక్షణ. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను నిర్వహించడం ద్వారా తల్లిపాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యం. తల్లిపాలు ఎందుకు అంత ముఖ్యమైనవి అంటే, ఒక శిశువు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది పడుతుంది. ఆ పునాదిని బలంగా నిర్మించేది తల్లిపాలే. పుట్టిన తర్వాత వచ్చే తల్లిపాలు మొదటి గంటలోనే బిడ్డకు పట్టించటం అత్యంత అవసరం. ఈ సమయంలో వచ్చే మొదటి పాలు అంటే ముర్రుపాలు బంగారు రంగులో ఉండే అమూల్యమైన వరం. వీటిని కొందరు అపోహల వల్ల పారపోస్తుంటారు, కానీ నిజానికి ఇవే శిశువుకు మొదటి రోగ నిరోధక కవచం. ముర్రుపాలలో ఉండే యాంటీబాడీలు బిడ్డను నిమోనియా, విరోచనాలు, అనేక వైరల్ బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అందుకే వైద్య నిపుణులు వీటిని శిశువు తొలి వ్యాక్సిన్ అని కూడా అభివర్ణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీరు, ఆవు పాలు లేదా ఇతర ఆహారాలు అవసరం లేదు. ఎండాకాలమైనా చలికాలమైనా తల్లిపాలలోనే బిడ్డకు అవసరమైన నీరు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 6 నెలల తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించిన 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు తల్లిపాలు కొనసాగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తల్లిపాలు శిశువు అవసరాలకు అనుగుణంగా సహజ సిద్ధంగా తయారవుతాయి. వాటిలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, నీరు అన్నీ సరైన మోతాదులో ఉంటాయి. అంతేకాదు, బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా తల్లిపాల స్వభావం కూడా మారుతూ ఉంటుంది. ఈ అద్భుతమైన లక్షణం మరే ఇతర పాలలో ఉండదు. తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. విరోచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తక్కువగా వస్తాయి. చెవి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు తగ్గుతాయి. ఉబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెదడు ఎదుగుదల, జ్ఞాపక శక్తి, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడతాయి. తల్లి బిడ్డల మధ్య భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుంది. తల్లిపాలు బిడ్డకే కాదు, తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రసవం తర్వాత, గర్భాశయం తర్వాత సాధారణ స్థితికి రావటానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గటానికి దోహదపడుతుంది. అంతేకాదు, దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించటంలో కూడా తల్లిపాలు సహాయపడతాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. మన సమాజంలో ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. ముర్రిపాలు మంచివి కావు అనేది పూర్తిగా అపోహ. పాలు సరిపోవటం లేదు అని చాలామంది భావిస్తారు, కానీ తరచూ బిడ్డకు పాలివ్వటం వల్ల పాల ఉత్పత్తి సహజంగానే పెరుగుతుంది. ఫార్ములా పాలు తల్లిపాలకు సమానం అనే అభిప్రాయం కూడా సరైంది కాదు. అవసరమైన ప్రత్యేక వైద్య పరిస్థితులు మినహా తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. పాలిచ్చే తల్లికి కేవలం వైద్యుల సహాయం మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా అవసరం. భర్త, అమ్మమ్మ, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులు తల్లికి విశ్రాంతి కల్పించటం, పోషకాహారం అందించటం, మానసికంగా ప్రోత్సహించడం ద్వారా పాలిచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.

ఒక తల్లి, ఒక ఆరోగ్యవంతమైన తల్లి ఒక ఆరోగ్యవంతమైన శిశువును పెంచుతుంది. ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది, ఉద్యోగ సంస్థలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పాలిచ్చే తల్లులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. పనిచేసే తల్లులకు తల్లిపాలు ఇవ్వటానికి అవసరమైన సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, కుటుంబ సహకారం ఎంతో అవసరం. ఒక చిన్న నిర్ణయం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టిద్దాం. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే అందిద్దాం. తల్లిపాలను ప్రతి శిశువు హక్కుగా గుర్తించి ప్రతి తల్లికి అవసరమైన మద్దతు అందిద్దాం. ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మాణానికి తల్లిపాలే తొలి అడుగు.

ఉండటానికి అవసరమైన సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, కుటుంబ సహకారం ఎంతో అవసరం. ఒక చిన్న నిర్ణయం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టిద్దాం. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే అందిద్దాం. తల్లిపాలను ప్రతి శిశువు హక్కుగా గుర్తించి ప్రతి తల్లికి అవసరమైన మద్దతు అందిద్దాం. ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మాణానికి తల్లిపాలే తొలి అడుగు. ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ఆవశ్యకత గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్మా సమస్యకు సమీకృత వైద్య విధానాన్ని తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారినడికి అనుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో వివిధ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంట్ వెల్నెస్, రోగి స్వస్థత పరచబడాలన్న ఒక తపనే వివిధ వైద్య విధానాలను కూడా సమీకృతం చేసి అన్నిట్లోంచి ఏ విధానమైతే బాగుందో దాన్ని అవలంబించి పేషెంట్ని ఆరోగ్యవంతుడు చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా పాపులర్ అవుతుంది. మీరు ఒక అలోపతి డాక్టర్గా గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మీ వైద్య విధాన క్రమంలో ఆకుపంక్చర్ కూడా నేర్చుకొని ఈ ఆకుపంక్చరు అలోపతి రెండు వైద్య విధానాలని మీరు ట్రీట్మెంట్లో భాగంగా సమీకృతం చేసి పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ రాగానే మనం గమనిస్తున్న వివిధ రకాల సమస్యలు, ఈ ఆస్మా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా ప్రజల్లో ఒక మాట అంటుంటారు, బయట వర్షం పడితే ఆస్మా పేషెంట్కి లోపల తుఫాను వస్తుందని.
1: అవునండి.
0: సో ఈ రకంగా ఈ ఆస్మా పట్ల అటు అలోపతిలోనూ ఇటు ఆకుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయండి.
1: అంటే మేము హౌస్ ఎమర్జెన్సీ చేసేటప్పటి నుంచి కూడా ఆస్తమాన్ని గమనిస్తూ వస్తున్నాం. అంటే బేసికల్లీ మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో కేసెస్ తగులుతూ ఉంటాయి. మేము హౌస్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ వస్తాయండి. అంటే వాళ్ళు వస్తూనే ఆ చిన్న ఇంజెక్షనా పెద్ద ఇంజెక్షనా డ్రిప్పా ఇవి అంటే వాళ్ళు చెప్పేస్తారు అని వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఉండదు. స్టేటస్ వేస్తే మెడికల్స్ కండిషన్లో వస్తారు జనరల్లీ హాస్పిటల్కి.
0: అంటే వాళ్ళ సమస్యను వివరించే పరిస్థితులు కూడా ఉండదు.
1: వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఇంజెక్షన్ ఇంత పెద్దది ఇట్లా సన్నది లేదా డ్రిప్లో ఎక్కిచ్చేది. వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిచ్చే వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిస్తేనే తగ్గుతుంది. డెకడ్రాన్ ఇంజెక్షన్ ఇస్తే డెకడ్రాన్ ఇచ్చి అది ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. డెరిఫైలిన్ ఇచ్చే వాళ్ళకి డెరిఫైలిన్ ఇస్తేనే తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. అంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ డ్రగ్ లేకుంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అస్తమాని అదే పేషెంట్స్ మేము ఉన్న ఒక సంవత్సరం హౌస్ ఎమర్జెన్సీలో ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. అంటే అలోపతిలో డెఫినెట్గా వాళ్ళకి రాగానే

0: ఉపశమనం కలిగిస్తే వితిన్ మినిట్స్ మనం వాళ్ళని మంచిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అది సరిపోతుందా? వాళ్ళ లైఫ్ అంతా ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ హస్తం అటాక్ కాగానే వచ్చి ఇంజెక్షన్ తీసుకొని, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక వచ్చి తీసుకుంటారు అక్కడ. సో ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉన్నా అదే పరిస్థితి. అంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. యాలోపతిలో మనం సింపుల్గా బ్రాంకో డైలట్రేషన్ ఇచ్చి తాత్కాలిక నివారణను ఇవ్వగలుగుతున్నాము, క్యూర్
1: చేయలేకపోతే
0: ఉపశమనం ఇస్తున్నాము, బ్రహ్మాండమైన ఉపశమనం ఇస్తాము. ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ అటెండ్ చేసుకోగలుగుతారు. కానీ అటాక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇంజెక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అండ్ దే విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఆ బాధ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అల్లోపతి డాక్టర్గా చూసింది ఏంటంటే, అల్లోపతిలో మనం ఎంతసేపు లంగ్స్లో చూస్తాము, అస్తమాన కానీ లంగ్స్ మనం ఎక్స్రే చెస్ట్ తీస్తాము, హెచ్ఆర్సిటీ అంటాము, అంటే ఇంకా డీపర్ స్టడీ చేయాలనుకుంటే స్పైరోమెట్రీ అంటాము, లంగ్స్ కెపాసిటీ చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు లంగ్స్లోనే వెతుక్కుంటాం ప్రాబ్లం. నిజానికి ప్రాబ్లం ఎక్కడి నుంచో వస్తుంది కనుక మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం ఓన్లీ బ్రాంకో డైలటేషన్ ఇస్తున్నాం కనుక తాత్కాలిక నివారణ వస్తుంది. అస్తమా రావడానికి రీజన్ ఏంటి? ఆ అలర్జీ తన క్రియేట్ చేస్తుంది, ఏదైనా తనకి పడని వస్తువు తిన్నా కానీ లేదా కోల్డ్ వెదర్లో కానీ వస్తుంది, ఆ పోలన్ వల్ల డస్ట్ వల్ల వస్తుంది అని తెలుసు మనకి. అది ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఎక్స్పోజ్ కాగానే మళ్ళీ అటాక్ వస్తుంది. బట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? వెదర్ వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ దట్? నో. మనం వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తున్నాం, అది కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాం అల్లోపతిలో.
1: ముఖ్యంగా వింటుంటాను డాక్టర్ గారు, ఏ ఏ సందర్భాలకి ఎక్స్పోజ్ అయితే, ఏ ఏ పరిస్థితులకు మీరు ఎదురుపడినట్లయితే ఈ ఆస్తమా వస్తుందో, ఏ ఫుడ్ తింటే మీకు ఇది ప్రిసిపిటేట్ అవుతుందో, అవి అవాయిడ్ చేస్తూ మెడిసిన్ వాడుతున్నట్లయితే మీకు
0: అటాక్స్ తగ్గుతాయి.
1: మీరు అనడం ఏంటంటే, ఈ సమగ్రత వైద్య విధానంలో కేవలము రిలీఫే కాకుండా క్యూర్ చేసే ప్రయత్నంగా ఆకుపంక్చర్లో ఏదైనా సౌలభ్యం ఉందా?
0: ఉందండి, అదే చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడొక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం, డస్ట్కి కానీ కోల్డ్కి కానీ అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము మనం. త్రోట్ ఎక్కడ పోయినా కానీ డస్ట్ వస్తూ ఉంటుంది. మనం కార్లో వెళ్తూ జస్ట్ ఒక దగ్గర దిగిన తర్వాత అక్కడ డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే వచ్చేస్తుంది. లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఫిల్టర్ వాటర్ తాగి నార్మల్ వాటర్ తాగినా కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత చేసినా కానీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది రిపీటెడ్గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత. అండ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి, డోసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ ఎక్కువ ఇస్తేనే తగ్గుతూ వస్తుంది. అది అంటే తత్కాలిక నివారణ అట్ ద కాస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి బాడీలో. సో ఇట్లాంటి డిసీజెస్కి డెఫినెట్గా వీ హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండకపోతే ఆ పేషెంట్కి మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు. అందులో ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. ఆక్యుపంక్చర్లో మనము వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుసుకోవచ్చు అండి. అంటే మనం లంగ్స్లో, లంగ్ ఇస్ అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ మెటల్ అండి, లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్. ఈ ఫైవ్ పంచభూతాలు అంటాం కదా, నేచర్లో ఉన్న పంచభూతాలు మన బాడీలో కూడా ఇమిడి ఉంటాయి. ఈ 12 మెరిడియన్స్లో పంచభూతాలని మనం చూస్తాము. దాంట్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఈ సైన్స్ తెలిసిన వాళ్ళకి దృఢంగా తెలుసుది. సో ఇప్పుడు మనం ఆ డిస్కషన్ కాకుండా ఈ పంచభూతాల్లో మెటల్ ఎలిమెంట్లో ఎఫెక్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చాలా కరెక్ట్గా మనం ఆక్యుపంక్చర్ సైన్స్ తెలుసుకుంటే కనుక మనం గమనించవచ్చు. ఆక్యుపంక్చర్ ప్రకారం వి కెన్ గివ్ 32 డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఆస్తమా. అలోపతిలో మనం ఎంతసేపు బ్రాంకో డైలటేషన్ ఇస్తామా, అంటే ఇన్హేలర్ ఇచ్చినా, మనము టాబ్లెట్స్ ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, బ్రాంకో డైలటర్స్ ఇస్తాము, వాడికి సరిపోతే స్టీరాయిడ్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఆ తాత్కాలిక నివారణ చేకూర్చగలుగుతాం. అండ్ ఎంతసేపు లంగ్స్ని మనం తప్పు పడుతూ ఉంటాం, లంగ్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది డిసీజ్, ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి.
1: అంటే లంగ్స్ మాధ్యమంగా ప్రెజెంట్ అవుతుంది, కానీ దాని మూల కారణం కనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆ మెటల్ ఎలిమెంట్ రూట్ కాజ్ కాబట్టి అది ఎక్కడి నుంచి మూలం దాని వేరేంటో కనుక్కొని అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
0: అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. అప్పుడే కనుక మనం ఎర్త్ ఎలిమెంట్ ఈస్ స్ప్లీన్ అండ్ స్టమక్ అండి. ఎర్త్ ఎలిమెంట్ లో స్ప్లీన్ కి వన్ ఆఫ్ ద మేజర్ యాక్షన్ ఈస్ అలర్జీ, అలర్జీని ప్రివెంట్ చేసేది. సో అక్కడ అలర్జీ స్టార్ట్ అవుతుంది, మనం అలర్జీని అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ విచ్ మెరిడియన్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, మెటల్ ఎందుకు బ్లాక్ అవుతుంది, మెటల్ మదర్ ఎలిమెంట్ ప్రాబ్లంలో ఉందా, మదర్ సన్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఉందా, మెటల్ని కట్ చేసే ఫైర్లో ప్రాబ్లం ఉందా, ఎర్త్ కవర్ చేస్తుందా, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చూడవచ్చు. ఇప్పుడిప్పుడు అలోపతిలో కార్డియక్ అస్తమా అనేది వెలుగులోకి వస్తుంది. నాకు తెలిసిన వైద్యం అలోపతి అక్యుపంక్చర్ కనుక నేను చెప్తున్నా. అట్లాగే ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, వీటి సహాయం తీసుకొని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న వివిధ వైద్య విధానాల్లోని మంచినంత గ్రహించి పేషెంట్కి ఏదైతే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంది, క్యూర్ ఇవ్వగలదో, వాటి పట్ల కొంచెం శ్రమించి ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ కాకుండా ఒక సమీకృతమైన వైద్య విధాన అప్రోచ్ అనేది ప్రస్తుత కాలానికి

0: చాలా అవసరం అంటారు.
1: అవునండి, ఎప్పటికైనా అవసరం. అది ఇదివరకు ఒక రకంగా ఉండేది, మనం అన్ని విధాలుగా ఇంటి వైద్యంతో పాటు ప్రతి చిట్కా మనకు తెలిసి ఉండేది. పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళని సగం రోగం ఇంటి దగ్గర మనకు నివారించేవాళ్ళు.
0: మన భారతీయ సంస్కృతిలో గృహమే మొదటి వైద్యశాలగా ఉండేది.
1: ఉండేది.
0: కాలాలు మారినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా మటుకు రిలీఫ్ పొందేవాళ్ళం. అంటే ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం ప్రస్తుతం ఉండే మోడర్నైజేషన్లో.
1: ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకు ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, దీపావళికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు అంటే ఆ సీజన్ని బట్టి ఆ మనిషి అడాప్టేషన్. సో ఇదంతా కూడా సైంటిఫిక్ అండి. ఇప్పుడు ఏంటి, మనం మనకు తెలిసిన వంటనే వండుతాము లేదా బయట నుంచి తెచ్చుకుంటాం. మనం ఆ రోజుకి ఆ పండుగని కంప్లీట్ చేసుకుంటాం.
0: డాక్టర్ గారు, మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటామంటున్నారు కాబట్టి ప్రస్తుతం అదొక నిజంగా చెప్పాలంటే ఒక మహమ్మారిగా తయారైంది.
1: అవునండి.
0: డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఆ వచ్చే ఫుడ్ ఏ నూనెదో చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు, ఎలాంటి వస్తువులు వాడారు, నాణ్యమైన శ్రేష్టమైన వస్తువులు వాడలేదో గ్యారంటీ ఉండదు. అలాంటి వస్తువులు తిన్నప్పుడు కూడా ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుందంటారా?
1: డెఫినెట్గా అండి, చాలాసార్లు ఫుడ్ వల్ల వస్తుంది. మనం లంగ్స్ని చూస్తాం కానీ లంగ్ లైన్ లార్జ్ ఇంటెస్టైన్ మనం గమనించి ఉంటే కనుక, ఇవాళ నేను ఇది తిన్నాను, తిన్న తర్వాత నాకు దమ్ స్టార్ట్ అయింది అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్లో మనకి బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. అలర్జీ కెన్ బి రిలేటెడ్ టు ఫుడ్. ఫుడ్ స్టేల్ ఫుడ్ అయినా కానీ, మనకు పడని ఫుడ్ అయినా కానీ, తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీకి పడకపోతే, ఇట్లా ఆయిల్, మీరు అన్నట్టు ఆయిల్ ఏది వాడుతున్నారో మనకు తెలియదు, ఇవన్నీ మనం కోరి తెచ్చుకుంటాము. కానీ మీరు అన్నట్టుగా అది ఎంత హైజీనిక్గా చేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, అవన్నీ మనం చూడము, పట్టించుకోలేము. పట్టించుకుంటే తినలేము యాక్చువల్లీ, కానీ పట్టించుకునే టైం మనకు లేదు. ఎప్పుడైతే మనకి డిసీజ్ ప్రెసిపిటేటెడ్ అవుతుందో అప్పుడే ఆలోచిస్తాం, తప్పితే మనం చేస్తున్న పొరపాట్లు మనం ఎప్పుడు గమనించమండి. స్వచ్ఛమైన గాలి ఎంత ఇంపార్టెంటో మనం తీసుకోవడానికి, అట్లాగే ఫుడ్లో కూడా నాణ్యతమైన ఫుడ్ తీసుకోగలిగితే డెఫినెట్గా అస్తమా రాదండి.
0: డాక్టర్ గారు, మామూలుగా అందరూ అనుకుంటుంటారు ఈ వైద్య విధానం తీసుకుంటే అది తీసుకోకూడదు, అది తీసుకుంటే ఇది తీసుకోకూడదు, వికటిస్తుంది అంటారు. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ఆస్తమాలో వాడేటప్పుడు ఏదైనా మందులు వాడతారా, లేదంటే ఆ వైద్య విధానానికి అలోపతి వైద్య విధానానికి ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా?
1: అలోపతి ప్రాక్టీస్ 1986లో నా మెడిసిన్ అయిపోయింది. అయిపోగానే నేను స్టార్ట్ చేసినాను. జూలై 9 నుంచి నేను అలోపతి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది ఆక్యుపంక్చర్ ఏమో 38 ఇయర్స్ అయింది. ఓన్లీ 2 ఇయర్స్ నేను స్టడీ చేసి తర్వాత ఆక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాను. సో ఈ 38 ఇయర్స్లో నేను చూసింది ఏంటంటే, ఆక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు. సో ఇట్ కెన్ జెల్ విత్ ఎనీ థెరపీ. మీకు ఇప్పుడు అలోపతిలో బ్రాంకోడైలేటర్ ఇస్తే ఇమీడియట్గా తగ్గుతుంది అనుకుందాం. సో ఆ మందు వాడడంలో తప్పేం లేదు. దాంతోపాటు మనం డెఫినెట్గా ఆక్యుపంక్చర్ చేస్తే రూట్ కోసం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. తాత్కాలిక నివారణ కోసం డెఫినెట్గా ఆ పేషెంట్కి ఆ క్షణంకి ఇవ్వచ్చు. అట్లా ఆక్యుపంక్చర్లో కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా తగ్గేది. ఈవెన్ అడ్రినాలిన్ ఇంజెక్షన్ మనం తీసి ఇచ్చే లోపల 3 మినిట్స్ పట్టవచ్చు. దానికంటే ముందే సింగిల్ పాయింట్ లంగ్ 6 పాయింట్ మనం ఇట్లా నీడిల్ చేయగానే పేషెంట్ ఫ్రీ అయిపోతాడు. ఇట్లా ఎన్నోసార్లు మేము డెమోన్స్ట్రేట్ చేసి కూడా చెప్పి సింగిల్ పాయింట్స్ అంటాం. ఈ స్టాటస్ అస్థమాటికస్ లాంటి కేసెస్, అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అన్ని జీగ్లిఫ్ట్ పాయింట్స్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. అలోపతి కాదు, ఏదైనా కానీ పేషెంట్కి ఉపశమనం కలుగుతుంది అంటే మనం తీసుకోవచ్చు. ఆక్యుపంక్చర్ విల్ నాట్ బీ ఏ హిండర్ ఫర్ ఎనీథింగ్. అంటే ఆక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కనుక, ఆక్యుపంక్చర్తో పాటు హోమియోపతి ఇస్తారా, అలోపతి ఇస్తున్నారా, పేషెంట్ ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాడా, న్యాచురోపతికి వెళ్తాడా, ప్రాబ్లం ఏం లేదండి. అన్నిటితోటి మనకి ఆక్యుపంక్చర్ కాంబినేషన్ కెన్ వర్క్ వండర్స్ అండి.
0: కేవలం నీడిల్స్ ద్వారానే శరీరంలో ఉండే మీరు అన్నట్టుగా 5 ఎలిమెంట్స్ని రెగ్యులేట్ చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ హార్మోని క్రియేట్ చేసి రిలీఫ్ ఇస్తారంటారు. కాబట్టి మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు, నోటి ద్వారా తీసుకున్న మెడిసిన్ ఉండదు. కాబట్టి మిగతా ఏ వైద్య విధానానికి ఇది అడ్డుగా మారదు.
1: అవునండి.
0: మీరు అన్నట్టు అలోపతి వైద్య విధానంలో ఉండే మంచిని గ్రహిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కూడా దానికి జోడించినట్లయితే, ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టినట్లయితే, అవసరం ఉన్నప్పుడు అలోపతితో ఉపశమనం తీసుకుంటూ ఆక్యుపంక్చర్లో కనుక ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, కొన్ని కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయంటారా?
1: అవునండి, ఎన్నోసార్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఎట్లా అంటే, ఏ మెరిడియన్లో బ్లాక్ వల్ల మనకి లంగ్స్లో ఈ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో ఆ మెరిడియన్ని మనం సరి చేయడమే కాకుండా, మనం అలర్జీని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా, ఇది మనకు సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దాన్ని సప్రెస్ చేస్తూ, అంటే మైండ్ని కూడా కొంచెం మనం ఉత్తేజపరుస్తూ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేస్తూ, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో అన్నిటిని మనం కవర్ చేయడమే కాకుండా, ఆక్యుపంక్చర్లో ఇంకొక మంచి గుణం ఏముందంటే, మనం వీ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో, మనం వాటి

0: మీ బాడీలో ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అలర్జన్ ఎంటర్ అయినా కానీ బాడీ విల్ రెసిస్ట్. మెరిడియన్స్ లోపల నుంచి బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు. అలర్జీ దేనివల్ల అయితే క్రియేట్ అవుతుందో దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ డిలే కావచ్చు కానీ అదర్వైజ్ అక్యుపంక్చర్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికల్ సిస్టమ్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుధీర్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఓ నమో వెంకటేశాయ ఈ చిత్రం నుంచి రమ్య బెహర్ పాడిన వేదవ్యాస గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు అన్నమయ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచారి కీర్తనకి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వైభవం. ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఆత్రేయ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇప్పుడు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాము.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఎస్ అనంతరావు గారి వీణా వాయిద్యం వింటున్నారు. ఇప్పుడు హరికాంపూజ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి రచన, ఉండేది రాముడొక్కడు.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విఎస్ అనంతరావు గారి వీణా వాయిద్యం వింటున్నారు. చివరిగా ధన్యాసి రాగం ఆదితాళం, త్యాగరాజస్వామి రచన రామాభిరామా.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ అనంతరావు గారి వీణా వాయిద్యం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు. నిలయంలో సమయం 9 గంటలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సీఐఐ నార్థర్న్ రీజన్ కౌన్సిల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ అంటే పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానమని అన్నారు. రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలని, వ్యాపారవేత్తల పెట్టుబడులకు తమ ప్రజాప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి సీఐఐ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్రిమినల్ వేస్ట్ అనడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన మార్పులేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత మరమ్మతులపై సమయ పరిమితి ఆధారంగా ఎన్డీఎస్ఏ నీటిపారుదల శాఖలు కార్యాచరణ అమలు చేయాలని సాంకేతిక కమిటీ తొలి సమావేశంలో నిర్ణయించారు. దీనిపై తదుపరి భేటీ నాటికి స్పష్టమైన సమాచారంతో ముందుకు రావాలని కమిటీ అభిప్రాయపడింది. శుక్రవారం హైదరాబాద్లోని ఫిష్ క్యాంటీన్ను మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. రాష్టంలో ఫిష్ క్యాంటీన్లను విస్తరిస్తామని తెలిపారు. క్యాంటీన్ను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ది చేసి నాణ్యమైన ఆహారంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ క్యాంటీన్కు ఆదరణ లభిస్తోందని, జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల టీచర్లు, బోధనేతర సిబ్బందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెంట్ స్కూళ్లల్లోని సిబ్బంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు.

నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్రంలోనూ రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయల గోధుమల పంపిణీ చేయనున్నారు. 2026-27 మదింపు సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు చివరి రోజైన జులై 31న ఉదయం 11 గంటల వరకు 5.5 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని ఐటీ విభాగం నిన్న వెల్లడించింది. జులై 30న ఒక్కరోజే ఏకంగా 42 లక్షలకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. ప్రపంచ స్క్వాష్ జూనియర్ టీం ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్లో భారత్ 0-2తో అమెరికా చేతిలో ఓడిపోయి కాంస్యానికి పరిమితమైంది. ప్రపంచ స్క్వాష్ టీం విభాగంలో కాంస్యం నెగ్గడం భారత పురుషుల జట్టుకిది వరుసగా 2వ సారి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు 10ంటికి మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా శతమానం భవతి ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా, మోహన్ భోగరాజ్ పాడిన శ్రీమణి గీతానికి మిక్కీజీ మేయర్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు ఆనంద్ చిత్రం కోసం కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడిన వేటూరి గీతానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: చిత్రసీమలో ఇప్పుడు మనం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, అశ్విని, హరిపర్ణ, చంద్రబోస్ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పౌర్ణమి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు ఇప్పుడు.

గంగోత్రి ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం ఈ చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

0: ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంబొట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మజ్నూ చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన శ్రీమణి గీతానికి గోపీసుందర్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు సరదాగా కాసేపు. ఈ చిత్రం కోసం హరిహరన్, కౌసల్యపర్ణ, ప్రవీణ్ లక్మ గీతానికి చక్రి సంగీతం అందించిన పాట విందాం.

ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంబొట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన సిరివెన్నెల గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు చివరిగా హాయ్ నాన్న, ఈ చిత్రం కోసం కాలభైరవ, శక్తిశ్రీ గొప్పన్న, కృష్ణకాంత్ గీతానికి హేషం వబ్దుల్ అహావ్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతిని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు 2026 నేడు సెలెక్ట్ కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరపనుంది. ఈ సమావేశంలోని బిల్లులోని వివిధ నిబంధనలపై సమీక్షించనున్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో రాష్ట ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 25.35 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్టంలోని రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయలకి కిలో గోధుమల పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం 31 జూలై నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా 1 ఏప్రిల్ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు 15 వరకు కొనసాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 2,442 కిలోమీటర్ల మేర 54 జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నామని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @

ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడిని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం కెఎస్ చిత్ర, శ్రీనివాస్ పాడిన ఏఎం రత్నం, శివగణేష్ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలు చిత్రసీమలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ ఈ చిత్రం కోసం ప్రకాష్ పరిఘోష పడిన చంద్రబోస్ గీతానికి శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాట విందాం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంబొట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ ఎస్ దాస్ పడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

దేవులపల్లి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించిన మేఘ సందేశం చిత్రం నుంచి కేజే యశ్దాస్, పి సుశీల పాడిన పాట విందాం.

ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో తల్లిపాలు పిల్లల హక్కు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష గారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాలయం బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కొండపొలం ఈ చిత్రం కోసం సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పాడిన ఎంఎం కీరవాణి గీతం విందాం.

ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. చివరిగా పరదేశి ఈ చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 10:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నరసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: కుమారి ఎన్ మణి. మరి విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్ళిపోదామా?
2: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికే ఈ అమృత ఘడియలు. శరవేగంతో, మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా, భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు, వైభోగాపురం అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాలపురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాటపడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రెవట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి

0: అవమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
0: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ ఫోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటినీ కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్, 777, ఎయిర్బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు. ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహాను

0: మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెళుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణమిది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 1000 ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జీఎంఆర్ గ్రూప్కు చెందిన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా సీఫుడ్ ఎలక్ట్రానిక్స్

0: ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు. ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువలో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదుగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్లే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర 12 డీజీ యాత్ర పాస్ పేపర్లెస్, అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి, అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడున్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి? 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాల్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికొస్తే ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం. ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే. అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్, అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడవ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా

0: విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు, కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి, ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఎందరో ఈనాడు ఇక్కడ ప్రేక్షకులుగా, ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో, కొత్త కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడిక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకుని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకులోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా

0: సంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
1: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిలమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో, ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్లకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 3 లక్షల మంది కూర్చోడానికి ఈ ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు. తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచస్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలం. 55 మీటర్ల ఎత్తులో, 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్ హాల్ ఎంఆర్ఓ, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిట్ సైట్, ల్యాండ్ సైట్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ బేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం, మనసు చేప

0: పిల్లలా ఎగిరి పడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి, ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడిదాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణీకుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమయ్యుంది, సాంద్రీభూతమయ్యుంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఏ పార్ట్ బి ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
0: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ, అక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం, భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి

0: మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగనవీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా, వ్యవస్థ ఒక సంస్థగా, సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం, సంకల్ప సిద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం, ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము, ప్రధాని మార్గము ఈ పథం, సుపథం.
1: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
0: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగనతలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం, కండబలం కబళించే నీచుల్ని, తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకుని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసును మొక్కి

తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం, ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం. వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలను ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్లడానికి

0: చరణాలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్లడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 పై 4 లేన్ల తాడిపత్రి బైపాస్ ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసా నృత్యాన్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో, ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకుని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న మువ్వన్నెల పతాకగా చిందులు వేస్తూ, కనువిందులు చేస్తూ, పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించొచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ, ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా, సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఏటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం, వైభోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన

0: ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికి విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే, కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే, ఓపెన్ టాప్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం. ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం. ఏ విమానాశ్రయం

0: కళారూపాల ఆవిష్కరణం, ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం, గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా దర్జాగా వారి వారి సంపాదనలను వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి పెంపొందింపజేయడానికి యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 1, 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
0: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: Thank you very much. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి సెలవుతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
1: భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసామి చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పల్ నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా

లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కల అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017కు షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలి ఉడానకు హరీ ఝండీ దిఖాతే సమయ్ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద యాద్ హై జిహా అప్నే కహా థా హవాయి చప్పల్ పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దిఖే యే మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధత ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకు పద్మ పురస్కార్ ధ్యాన హో, ఆమ్ జనతకు హవాయి జహాజ్ కి యాత్రా కరణ హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనాన హో, ఏ సబ్ కేవలం ఆప్కే నేతృత్వ మే హీ సబ్బో హో పాయా హై. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్,

0: విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.

అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే విజనరీ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అనంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు, మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందన్న దానికి కూడా నేనెంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో

మన ఆంధ్రప్రదేశ్ లో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి, వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సహకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షున కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాల్ని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలని మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఎక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ, ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకో క్షేత్రకో స్వాగత్ కర్తాం, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సునతే ఆ రహే, మేరే బచ్పన్ సే సునతే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్రా సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే, హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే, యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా, ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కి ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ, ఔర్ ఆప్కే యహాన్ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఇది.

0: ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజిన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్లీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్లీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింస నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ హెచ్ఆర్డీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనకు

వికాస్ పురుష్, మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్ నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మవ గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు, ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో, భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే, ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పథంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి,
గుజరాత్ ఈరోజు

0: ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పథంలో ముందలు నడవాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపై ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిలైజేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై, ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తరహ వికాస్ కర్ రహా హై. ఏ హే నమో కా తాకట్ ఔర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా. ఏ హే హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

మహోన్నత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువల్ని పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికీ తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వీ డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater

హైట్స్. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి, దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశీయులు

0: ఉండే విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఇక్కడ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం, దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి, రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం, నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మనించి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం.

అంశం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకే గర్వ కారణమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జీఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి

విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జీఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జీఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఈ 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి

నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు, వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు, వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి, మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్, ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్, బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ, గట్టిగా చెప్పాలి, మోడీ, మోడీజీ. ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, Jan Dhan, yes, more. Second, financial inclusion, ordinary man, jam. It is a historical moment. Without corruption, any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world, in India it has been established. Infrastructure, you have seen Bhogapuram, like this so many airports, national highways. I can say proudly, nowhere in the world our national highways can beat.

0: the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, భారత్ దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇంకా మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ వన్ ఆంధ్ర, నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటనున్నారో, ఈరోజే మన గిరిజన పిల్లలు దింస డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవం, ఆ ఉత్సవం అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభీ హమ్ అనురోధ్ కర్తే హై హమారే మాననీయ ప్రధానమంత్రి జీ బటన్ దబాకర్ ఆవిష్కరణ ఔర్ లోకార్పణ కరే.

ఒక్కసారి తోటి అభినందనలు తెలియజేయండి. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఇది ప్లీజ్.

0: ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ అబ్దుల్ నదీర్ జీ, గోవా కి గవర్నర్ ఆర్ ఇస్ ధర్తీ కే సంతాన్ అశోక్ గజపతి రాజు జీ, సీఎం మేరే మిత్ర చంద్రబాబు నాయుడు జీ, డిప్టీ సీఎం భాయ్ పవన్ కళ్యాణ్ జీ, మంత్రి మండల్ మే మేరే సాథీ యువా ఊర్జా సే భరే హుయే భాయ్ రామ్మోహన్ నాయుడు జీ, చంద్రశేఖర్ పేమసాని జీ, భూపతి రాజు శ్రీనివాస్ వర్మాజీ, రాజ్య సర్కార్ కే మంత్రి భాయ్ నారా లోకేష్ జీ, ఉపస్థిత్ అన్య జనప్రతినిధిగణ, దేవి ఔర్ సజ్జనో అందరికీ నమస్కారం.
1: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం.
0: సాథ్యం ఆజ్ కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, స్వర్ణ ఆంధ్ర కే విజన్ కే లియే యే బహుత్ అహమ్ హై. ముజే ఆజ్ బహుత్ శుభ్ అవసర్ పర్ ఏక శుభ్ మాస్ మే ఉత్తర్ ఆంధ్ర కీ పవిత్ర భూమి పర్ ఆనే కా సౌభాగ్య మిలా హై. మే సబ్సే పహలే భగవాన్ శ్రీ బరాహ లక్ష్మీ నర్సీ స్వామి కే చరణో మే ప్రణామ్ కర్తా హూ. మే శ్రీ కుర్మనాథ్ స్వామి ఔర్ మా పొండితల్లి అమ్మవారు కో నమన్ కర్తా హూ.
1: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కి రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సెక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. ఈ వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక్ హై కి ఇస్ సమయ్ ఆంధ్ర కీ స్పీడ్ సే ఆగే బఢ్ రహా హై. మే ఆప్ సభీ కో ఇన్ ప్రోజెక్ట్స్ కి బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూ.
1: మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్ నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై. ఆజ్ ఏక్ ఔర్ వికాస్ కే నయే రికార్డ్ బన్ రహే హై తో సాథ్ హీ ధీమసా డాన్స్ కా సాంస్కృతిక రికార్డ్ భీ రచా గయా హై ఔర్ యే చంద్రబాబు కీ విశేషతా హై.

0: कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा भीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈ రోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
0: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का బహత్ బహత్ అభినందన్ కర్తా.
1: 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
1: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
0: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చఢ్ జాతే థే. हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్

0: इस एयरपोर्ट से यात्रा करेगा उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी.
1: మిత్రులారా, ఒక గతాన్ని మళ్లీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కి 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे. आज ये संख्या 166 है. एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी. एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी ఫ్లైట్ సే ఆ జా రహే హై.
1: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
0: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహి బడి హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజన నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సపనా పూరా కర్నే మే మదద్ కీ హై. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की. इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे.
1: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పెహలే काशी में जी स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ, आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं.
1: मित्रों,
0: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है. आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था. और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है.
1: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి

0: ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
1: సాధ్యం ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమీ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో. ఇసీ లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ హమారే పురానే పోర్ట్స్ కో ఆధునిక రూప్ దియా జా రహా హై. ఇస్కే అలావా ములాపేటా ఆర్ రామాయపట్నం మే హమ్ నయే పోర్ట్స్ భీ బనా రహే హై.
0: మిత్రులారా, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామాయపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
1: సాధ్య పోర్ట్ డెవలప్మెంట్ కి సాత్ సాత్ పూరే ఆంధ్రమే హైవే ఆర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయారు హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జేసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
0: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
1: సాధ్యం ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है.
0: मित्रलारा, ये प्रांत मत्तों దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
1: సాధ్యం ఆది క్షేత్ర వికాసమే పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడి భూమిక నిభా రహా హై. పీఎం గతిశక్తి కే మాధ్యమ్ సే ఇస్ పూరే క్షేత్ర మే రేల్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కో ఏక్ సాథ్ జోడా జా రహా హై. జబ్ యహాన్ యే ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ తయార్ హో జాయేగా తో ఉద్యోగో కో బెహతర్ కనెక్టివిటీ మిలేగీ, కిసానో కో ఫాయదా హోగా ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భీ బడేగా.
0: మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాధ్యం ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్, ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓ నే పూరి దునియా మే అప్నా డంకా బజాయా హై ఆర్ ఇస్లియే సర్కార్ యహాన్ కే టాలెంట్ కో ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ పవర్ సే జోడ్నా చాహతీ హై.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.

0: हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है।
1: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
0: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ मैन्युफैक्चरिंग का भी हब बनेगा। इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब्स तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा।
1: चंद्रबाबु नायडु गारि नेतृत्वंलो इकपै मन आंध्रप्रदेश सॉफ्टवेयर हब मात्रमे कादु मैन्युफैक्चरिंग हब गा कूडा एदगबोतुंदी। दींतो आंध्रप्रदेश लो फ्यूचरिस्टिक जॉब्स सृष्टिंचबडतायि, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకోసిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
0: సాథియో, వరల్డ్ ఎకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకోసిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకోసిస్టమ్ తయార్ కర్ రహే హై. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं, इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं।
1: मित्रुलारा, प्रपंच आर्थिक व्यवस्था लो ये ग्रोथ सेंटर अयिना ओक्का फैक्टरी तो निर्मिंचबड़दु, दानि कोसम ओक्का पूर्ति इकोसिस्टम नि मनं एर्पाटु चेयाली. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మనం అలాంటి గ్రోత్ ఈకోసిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
0: సాథ్యో, యహా సెమీకండక్టర్ కే సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां 15 बिलियन डॉलर्स के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है।
1: मित्रुलारा, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
0: साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इसे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा।
1: मित्रुलारा, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
0: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే బి అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్షల కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ, హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ యే డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహే.

0: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాథియో, ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కిస్ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హీ మైనే 2 లక్ష కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహా కియా హై.
0: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
1: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఇకనామిక్ రీజన్ BER కో దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్ర కే రూప మే వికసిత్ కర్ రహే హై. హమారా లక్ష్య హై BER ఏషియా కా ప్రముఖ ఇకనామిక్ హబ్ బనే. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है.
0: ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం BER ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
1: సాథియో, హమారీ సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే ఎంప్లాయ్మెంట్. ఇసే సర్కార్ నే అప్నీ తరఫ్ సే భీ ఇన్వెస్ట్మెంట్ బఢాయా హై ఔర్ హమ్ ప్రైవేట్ సెక్టర్ కో భీ ఇన్వెస్ట్మెంట్ కే లియే ప్రేరిత్ కర్ రహే హై. ఆప్ భీ జాన్తే హై జబ్ ఇన్వెస్ట్మెంట్ బడతా హై తో మ్యానుఫ్యాక్చరింగ్ బడతీ హై, మ్యానుఫ్యాక్చరింగ్ బడతీ హై తో ఎక్స్పోర్ట్ బడతా హై, ఎక్స్పోర్ట్ బడతా హై తో రోజగార్ కే నయే అవసర్ బన్తే హై ఔర్ రోజగార్ బడతా హై తో లోగో కీ ఆమదనీ బడతీ హై, పరివారో కీ జిందగీ బెహతర్ హోతీ హై ఔర్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ యహీ హోతే దేఖ్ రహే హై.
0: మిత్రులారా, మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
1: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కి శురువాత్ హుయీ హై, జిన్కి నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్రా ఔర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. చంద్రబాబూ జీ కే నేతృత్వ మే ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై. మే ఏక్ బార్ ఫిర్ ఇన్ సభీ పరియోజనాఓ కే లియే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూం, బహుత్ బహుత్ ధన్యవాద్.
0: మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన, శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్ కు ఒక పెద్ద

0: పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
1: భారత్ మాతాకి
0: జై!
1: భారత్ మాతాకి
0: జై!
1: భారత్ మాతాకి
0: జై!
1: ధన్యవాద్.

0: తీర్చిదిద్దాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపుతో సంక్షేమం, అభివృద్ది జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో, నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు, అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఇతర శంకుస్థాపనలు, ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: సమూహాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

విన్న పాట అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఘంటసాల రామకృష్ణ బృందం పాడింది. రచన శ్రీశ్రీ, సంగీతం పి ఆదినారాయణరావు.

వింటున్న పాట రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించింది. రచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల.

చివరిగా వినండి, వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల.

0: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలా మంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా, వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుందాం.
1: మేము విగ్లాన్ బోర్ట్రీ స్కూల్ నిజాంపేట్ నుంచి వచ్చాము. ఇప్పుడు కదంబ కార్యక్రమం వినిపిస్తున్నాం.
0: మరి ఈ చిన్నారులందరూ విజ్ఞాన్ విద్యాలయం నిజాంపేట నుంచి వచ్చారు. చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారట, ఇక ఆలస్యం చేయక విందాం.
2: అక్కయ్య, మొదటిగా విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుని కీర్తిస్తూ భువన, భావన, వైష్ణోదేవి, శ్రీలేఖ, హర్షిత, సంజన, ఆదిత్య పాడుతున్నారు.

0: తరువాత ఒక చెక్కని కథతో వస్తుంది సంజన.
1: అనగనగా ఒక కలవారి ఇంట్లో అత్తకి ఒంట్లో బాగుండకపోవడం వలన తన ముగ్గురి కోడళ్లలో ఒకరికి ఇంటి వంట చేసే బాధ్యత, మరొకరికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యత, మరొకరికి ఇంటి యాజమాన్య బాధ్యతను అప్పగించాలని అత్త నిర్ణయించుకుంది. కానీ ఎవరు దేనికి అర్హులో అనేది తెలుసుకోవడానికి తన ముగ్గురు కోడళ్ళకి తలా ఒక శనగల మూట ఇస్తుంది. అప్పుడు మొదటి కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని తీసి తోటలో నాటి ఆ మూటను రెండు మూటల్లా తయారు చేసి రెట్టింపు చేసి అత్తకి ఇచ్చింది. రెండో కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని వండుకుని తినేసింది. మూడో కోడలు అవి కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి వాటిని బయట వృధాగా పారవేసింది. అప్పుడు అత్త వీటిని గమనించి మొదటి కోడలికి ఇంటి యాజమాన్య బాధ్యతను, రెండవ కోడలికి ఇంటి వంట బాధ్యతను, మూడవ కోడలికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యతను అప్పగించింది. ఇక ఈ కథ బట్టి మనం తెలుసుకున్న నీతి ఏమనగా, మనం కొన్ని విషయాలలో ఎంత తెలివిని ఉపయోగిస్తే దాని ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక చక్కని భజన మనకు నేత్రి వినిపిస్తుంది.
0: కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, గోవిందం గో

0: నమోస్తుతే. అయాయాత్మస్వరూపేణ దైత్యదేవేషు సంస్థితః అయం బ్రహ్మం రుద్రోహ్యం విష్ణుః సనాతనః.
1: ఇప్పుడు హర్షవర్ధన్ ఒక అన్నమాచార్య కీర్తన వినిపిస్తాడు.

0: ఇప్పుడు భువన అన్నమయ్య గురించి చెప్తుంది.
1: అన్నమయ్య లేదా తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్ర ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. ఇన మే 9, 1408 తాళ్లపాక ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలం నృసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా పాటలు రాశాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సంగీతం, శృంగారం, భావిలాలిత్యం పెనవేసుకొని ఉంటారు. కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు అన్నమయ్య శ్రీనివాసుని అవతారం అని ప్రశంసించాడంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం. ప్రధాన మండపంలో ఘంట అవతారం అని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంగీతాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్ద తిన్నాడో లేదో కానీ మన తెలుగు పిల్లలు గబుక్కుని తింటారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద అంటే ముకుందడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకుని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పైగా పాటలు రచించారు అన్నమయ్య.
0: అన్నమయ్య ఫిబ్రవరి 23, 1503లో తిరుపతి ఆంధ్రప్రదేశ్లో పరమపదించారు. తరువాత హర్షిత ఒక అన్నమాచార్య కీర్తన పాడుతుంది.

0: ఇప్పుడు వైష్ణోదేవి ఇంకా భువన జోక్ చెప్తున్నారు.
1: ఏం చేస్తున్నావు వైష్ణోదేవి?
0: లేను, వంద నిమ్మకాయలు కలుపుకుంటున్నాను.
1: ఎలా కలుపుకుంటున్నావు?
0: నీకు తెలీదా, విమ్లో వంద నిమ్మకాయల శక్తి ఉంది. ఇప్పుడు ఆరాధ్య ఒక భజన పాడుతుంది.

పదాంబుజం కృష్ణ శరణమాశ్రయే భువననాయకా కృష్ణపావనకృతే గుణగణోజ్వలా కృష్ణనళినా.

0: జన్మమోచన.
1: ఇప్పుడు సంజన ఒక పద్యం చెప్తుంది.
2: తనమది కపటము గలిగిన తనవలనే కపటముండు దగజీవులకున్, తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. ఈ పద్యంతో మనం తెలుసుకోవలసిన భావం, మన మదిలో విషపూరితమైన ఆలోచనలుంటే అప్పుడు మన చుట్టూ కనిపించే వాళ్ళందరూ మోసగాళ్లలానే ఉంటారు. ఎప్పుడైతే మన మనసులోంచి మోసపూరితమైన ఆలోచనలు తొలగుతాయో అప్పుడు మనకందరూ మంచివాళ్లలానే కనిపిస్తారు.
1: ఇప్పుడు ప్రవళిక భజన పాడుతుంది.

పశుపతి రంజన రామ రామ రామ, పాప వినోచన రామ రామ రామ, పశుపతి రంజన

0: స్తుతిబందన రామ రామ రామ రామ రామ రామ రామ రామ జయ రామ రామ రామ రామ రామ.
1: ఇప్పుడు భువన మరియు భావన అన్నమాచార్య కీర్తన పాడతారు.

0: బాలానందం కార్యక్రమంలో ఇంతవరకు విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
6: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
13: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ,

0: బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింస కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ధరించి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరినీ భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ

0: భద్రత యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు, ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీ నోవోటెల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం, పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం

0: క్యూర్ ప్యూర్ రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సిఐఐ ఉత్తర భారత రీజన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు ఉదయానికి 55.1 అడుగులకు నీటి మట్టం చేరింది. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కీ శురువాత్ హుయీ హై జిన్కీ నీవ్ రఖీ గయీ హై వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై. మే ఏక్ బార్ ఫిర్ ఇన్ సభీ పరియోజనాఓ కే లియే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూ.
0: ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తూ కొత్త విమానాశ్రయం నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు.
3: The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leader to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ 10 ఆగస్టు వరకు పొడిగించింది. రాష్ట్రంలోని 3,30,00,000 మంది ఓటర్లకు ఫామ్లు పంపిణీ చేయగా ఇప్పటికే 2,60,00,000 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 72.12%. ఈ ప్రక్రియ అనంతరం 17వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని 15వ తేదీ నాటికి పరిష్కరించి 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన స్వచ్ఛలు జరిగింది. మెట్రో ప్రయాణికుల సురక్షిత సౌకర్యవంతమైన ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్లో 2026-27 కస్టమ్స్ సంస్కరణలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో సిబిఐసి సభ్యుడు సుర్జీత్ భుజ్బల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరుకు క్లియరెన్స్ వేగవంతం చేసేందుకు మరో 2 ICDలు ఎయిర్ ఫ్రేట్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను చర్చించారు. ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలను మంత్రి ధన

0: సరే అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సందర్శించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సందర్శించి గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్ చేసుకుని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు ఉదిరం ఇల్లులు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రెండో విడతలో మేజర్ గా అది చేయాలని అనుకుంటాం.
0: ఓటర్ ప్రత్యేక సవరణ గడువును ఆగస్టు 10 తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. అర్హత గల ఓటర్లందరూ ఎస్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాను బాలలకు స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణాధికారి పర్వీన్ తెలియజేశారు. జిల్లాలో జూలై 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు పర్వీన్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే వెంటనే 109 టోల్ ఫ్రీ నంబర్ 24x7 పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఒకటి డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది, లొకేషన్ షేర్ చేయడానికి 9490881098 దీనికి లొకేషన్ షేర్ చేయొచ్చు. మన 24x7 రెస్క్యూ టీమ్ ఉంటుందండి.
0: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాధికారి యంత్రంగా ఏర్పాట్లు చేసింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ విషయం తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయానికి వరద నీరు భారీగా వస్తోందని, 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచబాగు ద్వారా భారీగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న రాత్రి నిఖరంగా నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నల్లబిల్లిలో నిర్వహించే అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఉన్న 5 డయాలసిస్ బెడ్లకు అదనంగా మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండి వెంట కృతలతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సమయం 3:20 దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 460.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:06. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం ప్రతిభావంతులైన యువత సామర్థ్యాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ప్రధానమంత్రి విశాఖపట్నంలో నూతన సెమీకండక్టర్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ధి చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పారు. రాష్ట్రంలో ఇవాటి నుంచి మరో 5 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారిచే నల్లపోచమ్మ కథ మొదటి భాగం ఒక కథ వింటారు.

గంగని కుశరణు గడియాగవమ్మా. మరి గంగనాటి మతలా వీరీతిగా ఉండనీగా అని విగ్గన్న విగ్గన్నం అంటే విగ్గన్న వరణం ఏ వరణం అయ్య కూసుంటే విఘ్నేశుడు కుండ చింత రీతి లేచిన విఘ్నేశుడు లేచభావనమ్మ. పొయ్యి పల్ల జడులు పార్వతి వర కుమారా పదివేల శరణి మరి ఎలా అడిము చెడు కొలడా ఆడుకో తమ్ము దేవతలాడి వేదమ్ము మరి ఎట్టగల్లదయ్యా. సాయిల్య వెంకటయ్య బృందంశే నల్లవశమ్మ ఒకటో భాగం సామీరా.

వ్యాపార మీద దేవాన దేవతలంతా నందన కుందన కుబేరవా దేవమరణ దేవ సభది కొట్ట దేవతలు కోటొక్క దేవతలు నూటొక్క లింగాలు ఏనాడు సభ చేసినారు. సభ చేసుకొని దేవ సంఘం అయ్యే ఓం పుండరీకం ఏనాడు పూర్తి చేసినాడు. పూర్తి అంగనే మరి దేవ సంఘం అయ్యేవన్నడాట అయ్యా దేవతల అలా ఇందరి లోపల ఎవరి భార్య ప్రతివాత ఇవరాలు చెప్పు అన్నప్పుడైనా ప్రతిఫలన చెయ్యమని దేవాన దేవతలు ఏనాడు వలికినారో. నేను ఎవరిని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఒక దేవ సంఘం అయ్య మాయ బ్రహ్మణ అయ్యేషం కట్టుకుని నేను పార్వతుండ పరమశాలకు పోతానని. ఏ విధంగా పోతా

పరమశాలకు చేరవచ్చినాడు, కనకన కనకన గంట కొట్టినాడు, గొప్ప గొప్ప శంకు పట్టినాడు. మరి ఎవరు జంగమయ్య వచ్చిండు, ఒక బొమ్మలు తిరిగేటి బుడిగ జంగమయ్య, రాజ్యాలు తిరిగేటి రంగు జంగమయ్య వచ్చిండు అనుకోని అమ్మవారు పార్వతమ్మ. మరి శంభుతోడు ఉతకాలు చేతుల వల్ల ఇంకా అత్తరు పన్నీరు అవరు ఒక్క జవా.

కాదా అని దేవజంగం అయ్య కోపానికి వచ్చినాడా. కవరం మదాన మత్తి చేత బామా ఇంత మాట వలికిన దేవలోకం మీద కింద లోకాల మీద లోకాలు ఉగలోకం జగలోకం మధ్య లోకం మానవ లోకం మీద దేవాన దేవతలంతా మన కొడుకులు ఉన్నారంటే కడుపు తోడిగాన లేదు చేత వెంచలేదు నోట ముద్దాడలేదే నాదా అన్నాని ఏనాడు మకర పట్టు పట్టిందో అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ మదంకారం అచ్చుటానికి దేవజంగం అయ్యేమో అన్నాడయ్యా. సంతాన పలవి అన్నంటే బామా పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని కవిత చిడరేని పత్రి ముదముతోడి మూడు వస్తాలు తీసుకువచ్చి 12 గడియల్ల నా పాదపు చేసినట్టు ఉంటే తప్పకుండా సంతాన బలం ఇస్తానన్నాడు శివుడు. అదా ప్రాణేశ్వర పువ్వుల బిషాద ఎంత పువ్వుల లెక్క ఎంత నీళ్ళ లెక్క ఎంత నీళ్ళ బిషాద ఎంత నాదా చెరువు పోయి నీళ్లు తీసుకువచ్చి కట్టకుండా ఒక్క పూలు తీసుకువచ్చి నీకు ఒక్క 3 గడియల్లో ముక్కు పట్టి సంతాన ఫలం ఫలం అడుగుతానా అని పార్వతమ్మ మకర పట్టి ఏనాడు పట్టిందో. శంకరుని బంగారు ఒక జల మీద ఏనాడు సెలవు పెట్టమన్నాడు శంకరుని బొచ్చ వీధి మట్టి తీసినాడు ఇసిరిగా అంత ఉండ చేసి అతకమంది బొత్తుకమెట్టి బంగారు ఒక పచ్చిది పాండవగా ఇచ్చి పార్వతి చేతికి ఏనాడు ఇచ్చి

అట్కా 100 మంది ఆడపిల్లల సంత సభ, 100 మంది మగవిల్ల సంత అంటే కళ్ళ కలియుగం కలిగిన వ్యాపారం మీద ఎవరి కడుపు కాల్చి నీ గర్భాన ఓడి కట్టాలి. పార్వతమ్మ, ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు ధర్మం.

బయటకు పోయానంటగా మరి కంటే ఉత్కమ తీసుకువచ్చి నా మీద పోతుందేమో, సంతాన ఫలం అందుతుందేమో, పార్వతి కన్నా ముందు మూడు అడుగులు పోతానన్నాడు దేవ సంగమయ్యా. కైలాస మానుభావుడు బిడ్డ దగ్గరికి వచ్చినాడు. బిడ్డ ఉండి చేయడమై శవ పార్వతి గోగా నాటికైనా ఉత్కమియ్య దాని బుద్ధులు కానాలి అన్నాడు చెప్పినాడు. మైసవ మట్టికి మీదికి చేసినాది ఉత్కం, కిందికి చేసినాది తల్లి. పాండవ చేత పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ గవతాల చెరువు కట్టలు వెక్కటాలకు ఒక గవతాల చెరువు ఏనాడు సత్యం తప్పిందో. అయినా మరి ఎక్కడో గంగ ఉన్నదాట, గంగ పేటి పోతానన్నది పార్వతమ్మ. బంగారు జలబింద చేత పట్టుకొని, పచ్చిది బండ చేత పట్టుకొని, మరి ఊడల్లెక్క సిగ జడలు వీర పోసుకొని, మరి అమ్మవారు

0: నాకు పలుపు ఎత్తుదనుకొని గంగపేటి పోతానన్నడైనా. మీ సెల్లే మీ అక్క పార్వతి గంగపేటి కోసం ఉన్నది కంటాడు ఉత్కం ఇయ్యవకు నా యొక్క పూజ కానగా. మంది ఆడి వెళ్ళడ సంత సభ 100 మంది ఒక మగ వెళ్ళడ సంత కోరినాది బామా. ఒకనాటికైనా మరి ఒక నీళ్ళు ఇయ్యకని ఏనాడు బుద్ధులు జ్ఞానాలు చెప్పంగా మరి గంగదేవి ఏమంట ఉన్నది?
1: నాదా ప్రాణేశ్వర, నీ పూజకైనా నీరు ఇస్తే ఏమవుతుంది నాదా?
0: గంగదేవి ఒకనాటికి కానీ బుద్ధులు జ్ఞానాలు ఏనాడు చెప్పినాడు శివుడు ఎప్పటోలే వెళ్ళిపోయినవాడైనాడు. పార్వతమ్మ ఏది ఎరగలేక మా వంతుని బిడ్డ కాచాయని దేవి దక్షకుడు కన్న బిడ్డంగా జన్న పార్వతమ్మ. అమ్మవారు పార్వతమ్మ గంగ గడ్డలు ఎక్కుతున్నదా? కిందికైతే ఉన్నది.

పార్వతమ్మ ఏమనుకున్నదా అంటే ఎన్ని సత్యాలు తప్పినా కానీ గంగ సత్యం తప్పదనుకున్నా కానీ ఇవాళ ఈరోజు గంగ సత్యం కూడా తప్పిపోయింది. అయినా నా భర్త కింద నేను ఎందుకు ఓడిపోతానా అని గంగ లోపల వచ్చిన అమ్మవారు పార్వతమ్మ తడి పుసిక దూడబట్టే

ఆరు పార్వతమ్మకు చేతులు ఒక ఉసిక ఉతుకపోయి ఒక శిలశిల శిలశిల రక్తాలుగా ఆరుతున్నాయట. ఒకనాటికైనా తడి ఉసిక వెళ్తలే బాయ్ ఏమి చేస్తున్నా అని చెప్పి నా ఉన్న దానికన్నా ఊడింది మేలు, జరిగింది దానికన్నా జరిగింది మేలు. అమ్మవారు పార్వతమ్మ పాపతి పట్టుకొని ఏనాడు గంగ లోపల మరి ఏనాడు కూర్చున్నదో. హరిదాసమానుభావుడు కళ్ళ చూసినాడు, ఏడు రోజులు కొట్టేయండి ఒక్క రోజు కొట్టాలి పార్వతి మద అహంకారం కన్నా అని. ఏడు రోజులు కొట్టేయండి ఒక్క రోజు కొట్టమంటే అమ్మా అమ్మవారు పార్వతమ్మ జయమంత జగ తుకబెగ.

లేకపోతే ప్రపంచం ఉండది. దేవ జంగం అయ్యా కచ్చ బాల విభిదికాయ మందరిచ్చి ఏనాడు ఒక పార్వతీ ఏనాడు కొడుతున్నాడు. చెమట మరి భుజాల పైన వస్తున్నది, భుజాల పైన ఉన్న చెమట మరి ఒక మోసేతుల పైన, మోసేతుల పైన ఉన్న చెమట పది లోపల వార్త ఉన్నదా? పది లోపల పబ్బల్లి వృక్షం అయ్యే నాడు ఉడుతున్నదాట. అమ్మవారు పార్వతమ్మ కళ్ళ చూసి ఓ ఎక్కడ పోతివి నాదా దేవజంగమయ్య అని చెప్పి, పబ్బల్లి వృక్షమే ఎండకాలం అత్తనేమో అమలు కొమలతోటి ఉండాల, ఆనకాలం అత్తనే మళ్ళీపోయినట్టు ఉండాలని గంగ ఓటుకే నాడు వేసి దీవెన పెట్టినాదో. శివునికి నేను పూజ కట్టంది, నేను వాడిదాన్ని అయ్యవతారం ఎత్తి నేను మాకు మరి ఒక మకర పట్టు పట్టిన అది పర్వతమ్మ. ఎక్కడో శిలానాది ఉన్నదాంటి శిలానాదికి వెళ్ళిపోతానని అమ్మవారు పర్వతమ్మ. మరి ఏనాడికైనా కానీ అడివనవాసం గీకరుణ బ్రహ్మ రెండవ లోపల వెళ్ళిపోతూ ఉంటే కైలాస మానుభావుడు కన్న దృశ్య శంకరుడు అనుకున్నాడు. పార్వతి శిలానదికి వెళ్ళిపోయానంటే మరి ఒక శిలానదికి వెళ్ళిపోయిన వారు శిలా అయిపోతారట. పార్వతి లేకపోతే ప్రపంచం ఉండదా అని దేవజంగం అయ్యా పార్వతమ్మ కన్నా ముందు మూడు అడుగులు ఏనాడు వెళ్ళిపోయినాడో. శూలాన్ని సీతబట్టి దేవజంగమయ్య పుట్ట కన్యలో బలవాది చేసినాడు. మరి ఏనాడు ఏనగంత పిల్లలు ఎలుగడ ఏనాడు చేసినాడు. శివమల్లె తోట మరి ఒక మంచి మల్లె తోట మాయగుండముగా ఇచ్చినాడు.

చేయటమాయకుండా మేనాడు కనిపించిందాట. చూసినావా, మా తండ్రిని దక్షకుమారాధన యాజ్ చేస్తే, మా తల్లిని యాజ్ చేస్తే నాకు జలమేడు గుండాలు దొరికినాయి. ఇక్కడ అచ్చమల్లె నిచ్చమల్లెలు ఉన్నాయి. ఒక పువ్వులు తెప్పుకుంటే ఈ నీళ్ళు పట్టుకుపోయిన భర్త పువ్వు ఎత్తననుకున్నది. ఆ గుండము లోపల పార్వతమ్మ ఏనాడు అడుగు పెడతా ఉంటే కళ్ళ చూసి, అమ్మా పార్వతి ఒక్క ప్రతిజ్ఞ చూస్తా, ప్రతివాత ధర్మం చూస్తానా.

0: పురుగు ముట్టని పూలు కప్ప ముట్టని కప్పుతా చెడలేని పత్రిక వచ్చిందయ్యా.
1: నేను శంకరుని భార్య పార్వతీదేవిని.
0: అమ్మా నీకేమి కావాలమ్మా?
1: నాకు పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని గౌతం చెడరేని పత్రితోటి నా యొక్క భర్త శివునికి నిలువేళ్ళ పాల పూజ కడితే నాకు అటుకనూరు మంది ఆడవాళ్ళ సంతు అటుకనూరు మంది మగవాళ్ళ సంతు ఓడి కడతానన్నాడు. నేను పూజ కోసం పత్రిలు తీసుకుపోవడానికి వచ్చిందయ్యా.
0: శంకరుడి ఎండి కొండ మీద లేడు, మరి ఒక కాశీయాత్రకి వెళ్ళిపోయినాడు. మరి శంకరుని కింద ఉండే శివ జంగమయ్యను ఏనాటికైనా గాని నాకు తన గట్ట పూజ నాకు గట్టినట్టు ఉంటే మరి తప్పకుండా నేను సంతాన ఫలం ఇస్తానమ్మా. నమ్మది నమ్మది ఆడవిల్ల నమ్మది అనుకున్నాడు దేవ జంగమయ్య, మచ్చుగొట్టినాడు మా వేసినాడు. పార్వతమ్మ మరి ఒక పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని గవతం అంటే అక్కడ మైసాచి వృక్షం ఉండేది, మైసాచి బంకనేమో చెడలేని పత్తి అంటారు. అక్కడ కాటంగి వృక్షం ఉన్నది, కాటంగి వృక్షానికి మొదలు ఒకటి మోసములు మూడు ఇష్టం, వన్యపువ్వు బ్రహ్మవన్యపువ్వు శంకరుని వన్యపువ్వు నీలవన్యపువ్వు ఉన్నదమ్మా. ఆ పువ్వులు తీసుకోవచ్చు. పువ్వు పురుగు ముట్టని పువ్వులు అంటే గవు ఉన్నాయి, కప్ప ముట్టని గవతం అంటే మరి ఒక మరి కొబ్బరి వృక్షం ఉన్నది, కొబ్బరి వృక్షానికి ఒక కొబ్బరికాయ ఉన్నది, ఆ కాయ తీసుకువచ్చి కొట్టినట్టు ఉంటే కప్ప ముట్టని గవతం ఉన్నదమ్మా. అమ్మవారు పర్వతమ్మ ఏమనుకున్నది, అరే శంకరుడు నా భర్త విచ్చ సంతాన ఫలం ఉన్నది, జంగమయ్య ఇచ్చ సంతాన ఫలం ఉన్నది, అయినా ఇక్కడ నా జంగమయ్య ఫలమిత్తడు నా భర్త చూడత్తడు అనుకున్నది.

కానీ శంకరుడు ఏమనుకున్నాడు, ఆయన నేను పార్వతి గర్భము లోపల ఎవరిని ఓడి కట్టాలని చెప్పి అరిచేయ లోపల ఆంజనేయ వేసుకొని సూచటాలకు ఆ ఊళ్ళో పుట్టింది ఆశ ఉడలమ్మ గొర్రాల్లో పుట్టింది మరి గోగు

ఆరోగ్యంగా చెన్నంగి పడతలు చుట్టూ చూడబోతే గుమ్మడికాయల సందం నరే ఏడు నర్రదాలు.

0: పండుగ దగ్గరికి రాలేదు, ఎందుకు ఆగ్రహానికి వస్తున్నావమ్మా?
1: లేదు లేదు బిడ్డలాలా, మరి ఎండి కొండ మీద మా నాన్న లోకాల శంకుడు మంచి మెల్ల తోట మాయకుండం కాడ నన్ను వేడుకొని వెదురుకుంటూ ఉన్నాడు. మా తండ్రికి ఏమి కట్ట వచ్చిందో నేను వెళ్ళిపోతా ఉన్నా. మరి ఎన్ని రోజుల బట్టి కడుపు చల్లగలకుండా నేను ఒక ఆగుల్లో పుట్టిన ఆగుల్లో పెరిగినా కాబట్టి బిడ్డలాలా ఇలా నేను వెళ్ళిపోతన్నా. మరి ఎక్కడ పోతివి? ఆగుల్లో పుట్టిన ఆగు సౌడలవ్వ, మరి గోగుల్లో పుట్టిన గోగు సౌడలవ్వ అని వేడుకుంటే వేడుకుంటే మీరు తలుచుకుంటే తల

నాకు ఏమన్నా కట్టం రానే రాదు కాని ఒకవేళ నాకు కట్టం వచ్చి నాడు ఎక్కడ పోతిరి ఒక్క బోయిలాలని అది చేసుకుంటే నాకు అది చేసుకుంటే బిడ్డలాలా ఈ నేను పూనిని ఇచ్చామన్నరులు మరి ఒక గువ్వ గుడ్డంతా పొదుగు చేసి పెడి పెడి పెడి పెడి లెంకలు కొడితే మరి కలియబాకులన్నగా మరి ఒక జాగిరి జెండలు కట్టి మరి చేతితోటి జాజు దెబ్బలు కొట్టి ఆడిబిడ్డ కరణం.

0: నాచంగం అయ్యా, మా తల్లి గర్భవాసం అందు సంతాన ఫలంగా వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోవాలి కానీ నువ్వు సంతాన ఫలం ఏ ప్రకారం ఇస్తున్నావు నానా?
1: మరి ఒక పార్వతమ్మ కోరుకున్నది అట్క 100 మంది ఆడపిల్లల సంతు సభ, 100 మంది మగపిల్లల సంతు ఏనాడు కోరుకున్నదో?

మీరింతవరకు శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారిచే నల్లపోచమ్మ కథ మొదటి భాగం ఒక కథ విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది.

0: సిసిన్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య 369 సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వెన్నెల కంటి గీతం సంగీతం ఇళయరాజా

ఇంద్రుడు చంద్రుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ సినీగీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమని.

0: మర్చిపోయినట్టుండ్రా, కరెంట్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
1: బాబాయ్ కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
1: మన మూల మీద పాండవ కాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి అట్లా చేసిండారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఇప్పుట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశ కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చీడపీడల నిర్వహణలో వేప నూనె వినియోగం అనే అంశం ప్రసారమవుతుంది. 7:10 ఈరోజు రాత్రి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనే అంశం ప్రసారమవుతుంది. 8:10 ఈ వారం పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:10 స్పాట్ లైట్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, పొలంలో నీటి కుంటల నిర్మాణం వివరాలు ప్రసారమవుతాయి. 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఈ మాసపు పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం శ్రీ డాక్టర్ ద్వారం వికేజీ సత్యరాజు త్యాగరాజు గారు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 రేపు ఉదయం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సాంకేతిక సహకారం శ్రీ జగదీష్ మట్వాడ. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బర్కత్పుర రాణి జే సరళాదేవి శిశువిహార్ మాంటెస్వరి స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 రేపు మధ్యాహ్నం సమన్వయ నాటక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎవరిది పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 5:03

0: bars, hotels and those involved in the food and beverage business. The Indian Army paid its final tribute to General Vishwanath Sharma, retired, a former chief of the Army staff. General Sharma's last rites were conducted with full military honours in New Delhi today. He passed away yesterday morning in New Delhi at the age of 97. At the ongoing Commonwealth Games in Glasgow, India's Soman Rana won the gold medal in the men's shot put F57 para athletics with a best throw of 13.4 metres. India registered a double podium finish in the event as Shubham Jual claimed silver, finishing just behind compatriot Soman Rana. India is currently placed sixth in the overall medal standings with 30 medals, including 8 gold, 15 silver, and 7 bronze. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయంలో ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రధానమంత్రిని స్వాగతించిన ముఖ్యమంత్రి బొబ్బిలి వీణను బహుకరించి పొందూరు ఖద్దర్శాలువతో సత్కరించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఉతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: ఉడాన్ పథకం వల్ల దేశంలోని పేద ప్రజలు సైతం విమానయానం చేయగలుగుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఏషియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్యా హీ నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की.
0: అంతకుముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట తలసరి ఆదాయం 418,931 చేరిందని, గత ఏడాది 380,301తో పోలిస్తే ఒక ఏడాదిలోనే 38,900 రూపాయల మేరకు పెరిగి 10.23% వృద్ది నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులకు ఆకర్షణ, ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ది, విధానపరమైన పాలన, నిరంతర సమీక్షలు, ప్రజలు భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా అభివృద్దికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్లో గవర్నర్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని యాక్ట్ ఈస్ట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆవిష్కరణలు, సాంకేతికత, ఔషధ తయారీ, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కూడా గవర్నర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించిందని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. నిన్నొక్కరోజే 220,172 లావాదేవీలు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా రోజుకు 70-80,000 లావాదేవీలు నమోదవుతుండగా తొలిసారి 200,000 దాటడం మీ సేవపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో 206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ ఎగ్జిట్ వ్యవస్థలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ప్రయోజనం రైతులకే అందేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ది చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 48వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పైప్ లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మగదుంపూర్లో మహిళా శక్తి, ధరణి, గ్రామైక్య సంఘ భవనం, సీసీ రోడ్, డ్రెయిన్ను ప్రారంభించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా కుల, మత, ప్రాంత, లింగ వివక్షకు తావులేని విధంగా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. శాసనసభలో విద్వేషపూరిత, నేరపూరిత ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెండోరా మండలం పోచంపాడ్లోని ఎస్ఆర్ఎస్పీని ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క మంగపేట మండలంలో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటిమట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించినామే వరద నీరు పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీ రామారావు అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో

జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధులు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశేషాలు మరొకసారి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు గ్రహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: अष्टादशसहस्रकोटिरूप्यकाणां प्रकल्पाः अपि शुभारम्भिताः. नाथुलाद्वारस्य माध्यमेन भारतचीनयोः मध्ये सीमापारव्यापारः पुनः समारब्धः. राष्ट्रियसुरक्षापरामर्शकः अजित डोवालः लोकमान्यतिलकराष्ट्रियपुरस्कारेण सभाजितः. ग्लास्गोनगरे आयोजिते राष्ट्रमंडल क्रीडोत्सवे महिलानां चतुःपञ्चाशत् सप्तपञ्चाशत् किलोग्राम वर्गयोः जैस्मिन लंबोरिया प्रीति पवार इत्येताभ्यां स्वर्ण पदकं विजितम्, अपि च ताइपे ओपन बैडमिंटन प्रतियोगितायाः चरमस्पर्धायां प्रविष्टा भारतस्य 17 वर्षीया क्रीडिका तन्वी शर्मा. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य प्रावोचत् यत् आन्ध्रप्रदेशः द्रुतगत्या अग्रेसरति. सहैव केन्द्रसर्वकारः विशालस्तरीय आधारभूतसंरचनायाः औद्योगिकविकासस्य च माध्यमेन स्वर्ण आन्ध्रस्य अथ विकसितभारतस्य संकल्पं पूरयितुं पूर्णतः कटिबद्धो वर्तते. विजयनगरम जनपदस्य भोगपुरम स्थले अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय विमानपत्तनस्य उद्घाटनोत्तरम जनसभां संबोधयन् प्रधानमंत्री न्यगादीत् यत् विमानपत्तन मार्गोर्जा क्षेत्राणि समेत्य 18,000 कोटि रूप्यकाणां विकास परियोजनाः केन्द्र राज्ययोः एनडीए सर्वकारस्य नेतृत्वे राज्यस्य द्रुतगत्या जायमानां प्रगतिं प्रदर्शयति.
1: आज यहाँ करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है.
3: प्रधानमन्त्रिणा एतत् नवीन विमानपत्तनम् आन्ध्रप्रदेशस्य विशेषतः उत्तरान्ध्रक्षेत्रस्य प्रगतेः धावनमार्गः, सहैव राज्यस्य यूनाम् आकांक्षाणां क्षेपणमञ्चः इति प्रतिपादितम्. सः अघोषयत् यत् अस्य विमानपत्तनस्य नामकरणं स्वतन्त्रतासेनानिनः अल्लूरी सीतारामराजुवर्यस्य नाम्ना कृतम्, यत् आगामि वंशाय देशभक्तेः समाजसेवायाः च प्रेरणां प्रदास्यति.
1: एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की. इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे.

0: మాసే చ వర్షణం ఊనమేవ భవిష్యతి. పూర్వీయ భాగేషు ఉత్తర పశ్చిమ మధ్య భారతే పూర్వోత్తర క్షేత్రేషు చ వర్షా సామాన్య స్థాస్యతి ఇత్యపి ఋతు విజ్ఞానస్య స్పష్టీకరణం. గ్లాస్గో నగరే ఆయోజితే రాష్ట్రమండల క్రీడాసు అద్య భారతస్య ప్రీతి పవార్ జస్మిన్ లెంబోరియా చ స్వస్వ అంతిమ ముష్టియుద్ధే 5-0 ఇతి అంకాంతరాలేన విజయం సంప్రాప్య స్వర్ణపదకం విజితవత్యౌ. అత్రాంతరే త్రికూర్దక క్రీడాసు భారతస్య ప్రవీణ చిత్రావేలేన రజత పదకం సేలవా ప్రభునా చకాంస్య పదకం అవాప్తం. తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాః చరమస్పర్ధాయాం ప్రవిష్టా భారతస్య 17-వర్షీయా క్రీడికా తన్వీ శర్మా. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, ఉగాది సినిమా నుండి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి

0: జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, వేపను ఏ విధంగా వినియోగించాలి, ఈ చీడపీడల నివారణలో వేపను ఏ విధంగా వినియోగించి చక్కటి లాభాలు, చక్కటి పంటను పొందాలి రైతులందరూ అని ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వృక్షం వేప. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగపడేవే. వేపను ఆయుర్వేద మందులలో, కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడడమే కాకుండా క్రిమి సంహారక గుణములున్నందువలన వ్యవసాయ క్షేత్రాలలో కూడా వివిధ పంటల నాశించే చీడపీడల నియంత్రణకి వాడుతున్నారు. వివిధ పంటల నాశించే చీడపీడలను నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ విధానాలను ముందు నుండే పాటించినట్లయితే చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో వృక్ష సంబంధ మందులు వాడటం ఒక పద్ధతి అయితే, అన్ని వృక్ష సంబంధ మందులలో వేప ప్రధానమైనది. పైగా ఇతర రసాయన మందులతో పోల్చి చూస్తే వేప మందుల వలన వాతావరణానికి, క్షీరదాలకు, తేనె టీగలకు, మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు. అంతేకాకుండా పురుగులలో వేప మందులకు నిరోధక శక్తి పెరిగే అవకాశము తక్కువ. వేప చెట్టు అన్ని భాగాలు క్రిమి సంహారక స్వభావం కలిగి ఉండి దాదాపు 200 రకాల పురుగులను అదుపులో ఉంచగలుగుతుంది. ఇక వేపాకుల గురించి ఏ విధంగా మనం వాడుకోవాలన్న వివరాలు ఈ విధంగా. ధాన్యం నిల్వ చేసే ముందు వేపాకులు కలిపినట్లయితే వికర్షకాలుగా పనిచేసి పురుగులు ధాన్యాన్ని ఆశ్రయించవు. ధాన్యం నిల్వ చేసే బుట్టలు, గాజలు, అలకడానికి వాడే మట్టి పెండ మిశ్రమంలో వేప ఆకులు కలిసినట్లయితే వాటిలో నిల్వ చేస్తే ధాన్యంలో పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ధాన్యం నిల్వ ఉంచే గోనె సంచులను వేపాకుల ద్రావణంలో నానబెట్టి వాడుకోవాలి. గృహావసరాలకు వాడుకునే ధాన్యంలో కిలో ధాన్యం 5 గ్రాముల వేపాకు పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక వేప గింజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పద్ధతి ఈ విధంగా. వేప పండ్లను మే నుండి ఆగస్టు నెలలో సేకరించి పండ్లపైన గుజ్జు తీసేసి గింజలను కడిగి నీడలో 11% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవాలి. అవసరం మేరకు ఈ గింజలను పొడి చేసుకుని 5% వేప గింజల కషాయం పురుగుల తొలి దశలో పిచికారి చేసినట్లయితే వాటి సంతతిని, తద్వారా ఉధృతిని తగ్గించవచ్చు. పొడి చేసుకునేటప్పుడు గింజలలోని నూనె బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. వేప గింజలను 3 నుండి 8 నెలలలోపు మాత్రమే కషాయం తయారీకి వాడాలి. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ప్రత్తి, వేరుశెనగ లాంటి పంటల్లో ఆకులను కొరికి తినే పురుగులు ఆశించినప్పుడు, ఉదాహరణకు కాయ తొలుసు పురుగులు, లద్దె పురుగులు, గుడ్లు, పిల్ల పురుగులు ఎక్కువగా ఉంటే 5% వేప గింజల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రత్తిలో రసం పీల్చే పురుగులకు కూడా దీనిని పిచికారీ చేయవచ్చు. ధాన్యం నిల్వ చేసే సంచులను 10% వేప గింజల కషాయంలో 15 నుండి 30 నిమిషాలు నానబెట్టి ఆరిన తర్వాత వాడుకుంటే పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఇక వేప పిండిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. వేప పిండిని ఆఖరి దుక్కిలో కలియ దున్నినట్లయితే ప్రధాన పొలములో నష్టం కలగజేసే పురుగులను, తెగుళ్లను, నులిపురుగులను నియంత్రించవచ్చు. ముఖ్యంగా వేప పిండిని వాడినట్లయితే మిరపలో నులిపురుగులు, వేరుపురుగు 200 కిలోలు ఎకరానికి, పసుపులో దుంపయ్యిగా, దుంపకుళ్ళు 100 కిలోలు ఎకరానికి, నులిపురుగులు 500 కిలోలు ఎకరానికి వాడుకొని తగ్గించవచ్చు. వరిలో కాండం తొలుసు పురుగు, ఆకుముడత పురుగును నివారించడానికి ఎకరానికి సరిపడా యూరియాకి 10 కిలోల వేప పిండిని కలిపి చల్లాలి. ప్రత్తిలో ఎకరానికి 10 కిలోల వేప పిండి చల్లితే కాండము తొలుసు ముక్కు పురుగును నివారించవచ్చు. ఇక చీని నిమ్మ తోటల్లో నూలి పురుగులను నివారించడానికి ఒక్కో మొక్కకి 15 కిలోల చొప్పున వేప పిండిని వాడాలి. తర్వాత వేప నూనెను ఏ విధంగా వాడి ఈ చీడపీడలు నివారించుకోవచ్చు అన్న వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా వేప గింజల నుండి తీసిన వేప నూనె క్రిమి సంహారక మందు గుణాలు కలిగి ఉంటుంది. అజారిడిక్టిన్ శాతం బట్టి మార్కెట్లో ఈ నూనె వివిధ గాఢతలలో దొరుకుతుంది. పంటను బట్టి, గాఢతను బట్టి దీనిని పిచికారి చేయవలసిన మోతాదు మారుతుంది. పెసర మినుము కంది పంటలలో కాయ తులుచు పురుగులపై ప్రతిలో రసం పీల్చే పురుగులు కాయ

కలిచే పురుగులపై 1500 ppm గాఢత ఉన్న వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో అయితే గుండుపూత నివారణకి, జామలో తెల్ల సుడిదోమ నివారణకి, మామిడిలో కాయతులుసు పురుగు నివారణకి 10,000 ppm గాఢత ఉన్న వేప నూనెను 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక వేప మందులు ఏ విధంగా పనిచేస్తాయి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. వేప మందులు వికర్షకాలుగా పనిచేసి తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా, పిల్ల పెద్ద పురుగులు చేరకుండా చేస్తాయి. వేప మందులు పిచికారి చేసిన మొక్కలను పురుగులు సరిగ్గా తినలేవు. తిన్నా సరిగా జీర్ణించుకోలేక పెరుగుదల తగ్గడమే కాకుండా నిద్రావస్థకు వచ్చే ముందు లేత నిద్రావస్థలో చనిపోతాయి. ఒకవేళ పెద్ద పురుగుల దశకి చేరినా బాహ్య చర్మం సరిగ్గా అభివృద్ధి చెందక సులువుగా చనిపోతాయి. తల్లి పురుగులలో గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేప మందులు పిచికారి చేసినప్పుడు పురుగులు 3-15 రోజులలో చనిపోతాయి. చివరగా వేప మందుల వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేప మందులను వీలైనంత వరకు ఉదయం పూట లేదా సాయంత్ర పూట పిచికారి చేయాలి. ఎండలో పిచికారి చేస్తే అతి నీల లోహిత కిరణాల వల్ల వాటి పనితనం తగ్గుతుంది. పంట తొలి దశలో, అలాగే పురుగు ఆశించిన తొలి దశల్లో వేప మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వేప గింజల కషాయాన్ని నిల్వ ఉంచుకున్న గింజల నుండి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. లేదంటే వాటిలో ఉన్న అజాడిరిక్టాన్ శాతం తగ్గి కషాయము సమర్థవంతంగా పనిచేయదు. వేప గింజల కషాయంకి, వేప మందు ద్రావణంకి సబ్బు పొడిని, సర్ఫ్ పొడిని కలిపి పిచికారి చేసినప్పుడు మొక్క భాగాలకు మందు ద్రావణం బాగా అతుక్కొని సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చీడపీడల నివారణకై వేపను ఏ విధంగా వినియోగించాలి అనే వివరాలు తెలియజేశారు. రైతులందరూ ఈ వేప ఉత్పత్తులను వాడి చక్కటి చీడపీడల నివారణోపాయాలు పాటించి మంచి ఫలితాలను, మంచి ఫలసాయాన్ని, మంచి ఉత్పత్తిని పొందగలరని ఆశిద్దాం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: PM जय अब गरीबों की जय बन गई है.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన్
1: మన

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజని.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, పెళ్లి చేసుకుందాం సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జస్మిన్ లంబోరియా, ప్రతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
2: స్వామి వివేకానంద యువాఓ కీ శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
1: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్కలు నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
2: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జిత్నే భీ ప్రాజెక్ట్ కీ శురువాత్ హుయీ హై, జిన్కి నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై.
1: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవా భావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166 పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజనుల విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి.

ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈరోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాట్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవర్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం రైతు సేవలో పాలెం ప్రాంతీయ స్థానం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ప్రత్యేక రూపకం తెలంగాణ రైతు సేవలు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సాంకేతిక సహకారం శ్రీ ఎం జగదీశ్వర్, శ్రీ కెవి రమణ, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రత్యేక రూపకం.

0: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యం ఉత్పత్తిలో మన దేశం ఎంతో వృద్ధి సాధించింది. ఇంకా సాధించాల్సిన అవసరమూ ఉంది.
1: అయితే ఎప్పటికప్పుడు మేలైన వంగడాలు ఉత్పత్తి చేయడం, వ్యవసాయ సాంకేతిక పరికరాలు అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతులకు అందజేయడం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు రైతులకు సేవలు అందించడంలో నిరంతరం తమ వంతు కృషిని చేస్తూ వస్తున్నాయి.
2: ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం గురించి తెలుసుకుందాం.
1: పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అప్పటి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పటి నాగర్ కర్నూలు జిల్లా పట్టణానికి చేరువలో ఉంది.
0: ఇక్కడ గత 55 సంవత్సరాలుగా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంటే ప్రాంతీయ వ్యవసాయ స్థానముగా ఆవిర్భవించి, ఇదే ప్రాంగణంలో 4 అనుబంధ సంస్థలైన కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఏరువాక ఇంకా డాట్ సెంటర్లు రైతు సేవలో అలరారుతున్నాయి.
1: ఇలా రైతులకు సేవలు అందిస్తున్న ఈ పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ నిర్వాహక బృందం దర్శించింది.
2: ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దినదిన ప్రవర్తమాన అభివృద్ధిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం

0: చేస్తూ ఉంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సహాయ నిర్దేశకులు ఎస్ రమేష్ సుంకసారి గారు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టి రామప్రకాష్ గారితో ముచ్చటించగా,
2: డాక్టర్ టి రామప్రకాష్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: రైతే దేశానికి వెన్నెముక అని వింటుంటాము. మరి ఆ రైతు పడే కష్టంలో పెరుగుతున్న సాంకేతికత, ఆధునికతను జోడించి వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు, కొత్త పంతాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన పాలెం వ్యవసాయ పరిశోధనా సంస్థ అధిపతిగా మీరు ఈ సంస్థ ద్వారా రైతులకు మీరు సేవలు అందిస్తున్నారు కదండి, ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది, ఏ ఏ రకమైన సేవల్ని గ్రామీణ రైతుల వరకు తీసుకెళ్తుంది?
3: అందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం 1970 స్థాపించడం జరిగింది. మొదటగా ఇది పాలెం గ్రామంలో ఉండేది. సుమారు 20 ఎకరాల లీజ్డ్ ల్యాండ్తో ఇద్దరు శాస్త్రవేత్తలతో ఈ పరిశోధనా స్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1980 మనకి ఈ కొత్తగా ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అన్నది 60 హెక్టార్లు అంటే సుమారు 150 ఎకరాల ల్యాండ్తో ఒక 12 మంది శాస్త్రవేత్తలతో అభివృద్ధి పరచడం కూడా జరిగింది. అంటే సుమారు మనం 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం స్టేటస్లో మనం ఈ దక్షిణ తెలంగాణ మండలం అంటే ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల రైతులకి మనం రకరకాలైన పంటల్లో సాంకేతికత గురించి కానీ, విత్తనాల అభివృద్ధి చేయడం గురించి కానీ, విస్తరణ గురించి కానీ మనం వారికి సేవలు అందిస్తున్నాం సార్.
2: ఏ ఏ అంశాల పట్ల అంటే ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలని, రబీ పంటలని, రకరకాల పంటల సంబంధించిన వ్యవసాయ పద్ధతుల విషయంలో కానీ ఏ రకమైన అంశాలపై మీరు పరిశోధన జరిపి రైతులకు తెలియజేస్తున్నారు?
3: ముఖ్యంగా మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలంలో జరిగే విస్తరణ కానీ, పరిశోధన కానీ, లేదు అంటే శిక్షణ అంశాలను చూసినప్పుడు మొదటగా పరిశోధన విషయానికి వస్తే మన ఫస్ట్ మ్యాండేట్ అంటే ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ ప్రాంతానికి అనువైన పంటల్లో, ఈ ప్రాంతానికి మనం ఏదైతే రైతులు విస్తారంగా సాగు చేసే పంటల్లో మనకు అధిక దిగుబడినిచ్చి లేదంటే చీడపీడల్ని తట్టుకునే రకాలని ఉత్పత్తి చేయడం అనేది మా ముఖ్యమైన ఒక మా ఉద్దేశ్యం, మ్యాండేట్ అని చెప్తాము. అదేవిధంగా సాంకేతికత అంటే ఉన్నతమైన రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని ఏ విధంగా పండించాలి, ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, లేదంటే చీడపీడల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా పోషక యాజమాన్యం చేయాలి అన్నది మనకి రెండో మ్యాండేట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా మనం డెవలప్ చేసినటువంటి సాంకేతికతను కానీ లేదంటే విత్తనాలను కానీ రైతుల దగ్గరికి ఏ విధంగా చేరవేయాలి అనే దానికోసం విస్తరణ అంశాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అంటాం. అంతేకాకుండా ఆ రైతులకి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ అధికారులకు కానీ మనం శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే పనులని వీటి ఈ 4 మనం మ్యాండేట్గా మనం చెప్పుకోవచ్చు సార్.
0: రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రాంగణంలో వెలసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అందిస్తున్న కోర్సుల వివరాలు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చరణ్ తేజ గారు వివరిస్తూ.
2: నమస్కారం అండి డాక్టర్ కె చరణ్ తేజ గారు.
4: నమస్కారం అండి.
2: మామూలుగా పాలిటెక్నిక్ కళాశాల అనగానే అది డిఫరెంట్ ట్రేడ్స్ లైక్ ఎలక్ట్రీషియన్, వెల్డరు, ఫిట్టరు ఇలాంటి ట్రేడ్స్ మీద మనసు పోతుంది. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల అంటే అది దేనికోసం ఉద్దేశించబడి ఉంటుంది, అది ఏ రకమైన శిక్షణను?
4: ముందుగా శ్రోతలందరికీ అభివాదనలు. వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయ దృష్టికోణంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలెం గ్రామంలో 1989 మొట్టమొదటిగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలని స్థాపించడం జరిగింది. దాదాపు 36 సంవత్సరాల నుంచి రైతులకి సేవలను అందిస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎంతో పురాతనమైనది. తర్వాత ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో వ్యవసాయ డిప్లొమా కోర్సు అందించడం జరుగుతుంది. ఈ కళాశాలలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పిల్లలు ఇక్కడ చదువుకునే విద్యార్థులకి పంట పొలాలలో నేరుగా పనిచేసే అవకాశాన్ని ప్యాంప్ అనే కార్యక్రమం ద్వారా పొందడం జరుగుతుంది. అదే కాకుండా కాలేజ్ పాఠ్యాంశంలో నేలల యాజమాన్యం గురించి, తర్వాత నీటి ఆదా చేసే యాజమాన్య పద్ధతుల గురించి, తర్వాత కలుపు యాజమాన్యం గురించి, కీటక యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం మరియు ఆర్థిక పరమైన ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫార్మ్ మేనేజ్మెంట్ గురించి కూడా పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 150 మంది పైచిలుకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులుగా రైతులకి సేవలు అందించడం జరుగుతుంది.
2: ఈ పాలిటెక్నిక్ కళాశాలలో

0: అడ్మిషన్ పొందాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? దానికి ఏదైనా అర్హత పరీక్ష ఉంటుందా?
1: ముందుగా ఈ వ్యవసాయ పాలిటెక్నిక్లీ అర్హత పొందాలి అంటే డిప్లొమా కోర్సులోకి చేరాలంటే 10 పాస్ కావడం జరగాలి,
0: టెన్త్
1: తర్వాత
0: క్లాస్.
1: 10th క్లాస్, తర్వాత అగ్రిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, పిల్లలకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సీటు పొందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో వాళ్ళకు వారికి వచ్చినటువంటి ర్యాంక్ పరిధిలో వాళ్ళకి వ్యవసాయ పాలిటెక్నిక్ సీటు పొందడం జరుగుతుంది.
0: ఈ డిప్లొమా కోర్సు డ్యూరేషన్ అంటే ఎంతకాలం ఉంటుందంటారు?
1: ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు వచ్చేసి 2 సంవత్సరాల డ్యూరేషన్ కలది. ఇందులో 4 సెమిస్టర్లుగా విద్యాబోధన చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు, ద్వితీయ సంవత్సరంలో 2 సెమిస్టర్లు విద్యను అందించడం జరుగుతుంది.
2: ఇప్పుడు మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ పి అర్చన గారు ఇక్కడ రైతులకు ఎలాంటి సేవలు అందజేస్తున్నారన్న వివరాలు తెలియజేశారు.
0: ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏ రకంగా పనిచేస్తుంది? రైతులకు ఏ రకంగా మీరు సేవలు అందిస్తున్నారు?
3: ముఖ్యంగా ఏరువాక కేంద్రం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంగా పేరు మార్చబడింది. ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవి మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు 9 జిల్లాలోనే ఉండేది, ఇప్పుడు అన్ని జిల్లాకి ఒక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని పెట్టాలని మన యూనివర్సిటీ వాళ్ళు ఆదేశించారు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులకి మనకి వ్యవసాయ పరిశోధనలు ఏమేమి జరుగుతున్నాయో వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి చేరవర్చడంలో ఈ విజ్ఞాన కేంద్రం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. రీసెర్చ్ స్టేషన్లో ప్రూవ్ అయిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము రైతుల స్థాయిలో రైతుల పొలాలలో పరిశీలించి క్షేత్ర సందర్శనలు చేసి వాటి మీద ఫీల్డ్ డేస్ కానీ క్షేత్ర దినోత్సవాలను ఏర్పాటు చేసి రైతులకి విస్తృతంగా ఆ టెక్నాలజీ పోయేటట్టు మేము చూసుకుంటాము. మొట్టమొదటగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా వరిలో కానీ కందిలో కానీ జొన్నలో కానీ ఏవైనా కొత్త విత్తనాలు రీసెర్చ్ స్టేషన్స్లో రిలీజ్ అయితే ఆ విత్తనాలను రైతుల పొలాలలో మేము టెస్ట్ చేస్తాము మినికిట్ రూపంలో. ఒక 3 సంవత్సరాలు రైతుల స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ రిజల్ట్స్ మనకి బాగా వస్తే కన్సర్న్ రీసెర్చ్ స్టేషన్స్కి పంపించి ఆ రిజల్ట్స్ యొక్క మంచిగా వచ్చినట్టయితే అవి మనము రీసెర్చ్ స్టేషన్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని రిలీజ్ ప్రపోజల్కి పెడతారు. సో అదేవిధంగా మనకి తెలంగాణ సొన కానీ జొన్న పాలెం పచ్చజొన్న కానీ వెరైటీస్ అలాంటివి రిలీజ్ అయినాయి. సో మా పాత్ర ఏంటంటే, ఏవైతే కొత్త టెక్నాలజీస్ మనము యూనివర్సిటీలో కనుగొన్నామో ఆ టెక్నాలజీస్ ని రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్తాము. రైతు స్థాయిలో ఫస్ట్ పరీక్షించి ఒకవేళ రిజల్ట్స్ చాలా బాగా వస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కి ఆ టెక్నాలజీ ఇచ్చి అందరు రైతులకు చేరవేర్చుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకి శిక్షణ కార్యక్రమాలు ఇస్తాం ఎప్పటికప్పుడు. ప్రజెంట్ మనకి వరి, పత్తి, కంది, మొక్కజొన్నలో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇప్పుడు ఈ మధ్య ఆగస్టు లో వానలు ఎక్కువగా పడ్డాయి, వర్షాలకి అనుగుణంగా రైతులు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, పంటలో నీటి నిల్వ తీసేయడం గానీ, ఎటువంటి పురుగు మందులు వేసుకోవాలి, ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, ఎప్పటికప్పుడు రైతు సోదరులకు ఇస్తాము శిక్షణ కార్యక్రమాలు. అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ గానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గానీ శిక్షణ కార్యక్రమాలు మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
4: పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో నెలకొని ఉన్న వ్యవసాయ కళాశాల అందిస్తున్న కోర్సుల గురించి అసోసియేట్ డీన్ శ్రీమతి బి పుష్పవతి గారు వివరిస్తూ.
0: నమస్కారం అండి పుష్పవతి గారు.
5: నమస్కారం అండి.
0: మామూలుగా దేశానికి బలము వెన్నెముక రైతు అంటారు కదా, మరి భావితరాల ఉండే రైతులకు కానీ ఈ వ్యవసాయం పట్ల సరైన అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ రంగంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఈ పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేశారు కదండి, దీని గురించి కొంచెం తెలియదు.
5: తప్పకుండా అండి. పాలెంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వ్యవసాయ కళాశాల 2015-16 విద్యా సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మొదట ఈ కళాశాలని ప్రారంభించినప్పుడు విద్యార్థుల యొక్క ఇంటేక్ 60గా ఉండింది. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఇంటేక్ పెంచారు, డబల్ చేశారు, ఒకేసారి 120కి పెంచారు. తర్వాత క్రమంగా పెరిగి ఇప్పుడు ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్ ఇంటేక్ 170గా ఉంది.
0: అంటే 170 సీట్లు
5: ఉన్నాయండి. అవును,
0: అంటే అడ్మిషన్ కోసం,
5: అడ్మిషన్ కి ఈ సంవత్సరం 170 సీట్లు అడ్మిషన్ కోసం ఉన్నాయి.
0: ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 170 మంది గ్రాడ్యుయేట్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు.
5: అవునండి.
0: అగ్రికల్చర్ బిఎస్సీ అంటారు.
5: అవును, అగ్రికల్చర్ బిఎస్సీ.
0: అది ఇందులో అడ్మిషన్ తీసుకోవాలండి, కావాల్సిన అర్హతలు ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి?
5: ఏ స్టూడెంట్కైనా ప్రథమంగా కావలసిన అర్హత ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుని ఉండాలి. బైపీసీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇంటర్మీడియట్లో బైపీసీతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఈఏపీ సెట్ అని, అంతకుముందు ఎంసెట్

0: సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఈఏపి సెట్గా మార్చారు. సో
1: ఆ
0: ఎంట్రన్స్ రాసి ఉండాలి.
1: ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్.
0: అవునండి.
1: ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని కలిపి
0: ఉండేది.
1: మెడిసిన్ కి నీట్ అనే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. బైపీసీ చేసిన విద్యార్థులు ఈఏపి సెట్ అనే ఒక ప్రవేశ పరీక్ష కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాని ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా ఈ అడ్మిషన్స్ జరుగుతాయి.
0: ఆ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయండి. వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చారు మేలో. అది లాస్ట్ డేట్ జూన్ 30 అయిపోయింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ కూడా మొదలైంది. 2 కౌన్సిలింగ్స్ అయినాయి రీసెంట్ గా. సో ఇంకా ఫర్దర్ కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా కౌన్సిలింగ్స్ ద్వారా అడ్మిషన్స్ టేకప్ చేస్తారు. అక్కడే అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ను బట్టి, వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ఆర్డర్ని బట్టి వాళ్ళు ప్లేస్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళ ప్రిఫరెన్స్, ర్యాంకు ఈ 2 కాంబినేషన్లో వాళ్ళు కొంతమంది పాలెం కాలేజీకి రావడం జరుగుతుంది.

0: అడ్మిషన్స్ టేకప్ చేస్తారు, అక్కడే అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ను బట్టి, వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ఆర్డర్ని బట్టి వాళ్ళు ప్లేస్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళ ప్రిఫరెన్స్ ర్యాంక్ ఈ రెండు కాంబినేషన్లో వాళ్ళు కొంతమంది పాలెం కాలేజీకి రావడం జరుగుతుంది.
1: ప్రాంతీయ పరిశోధనా స్థానం సహకారంతో మేలైన విత్తనోత్పత్తిని చేస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్న ఈ రైతుల అభిప్రాయాల గురించి విందాం.
2: సార్, నా పేరు లోకేష్ రెడ్డి. మా గ్రామం వచ్చేసి బిజినాపల్లి, నార్కనూల్ డిస్టిక్. మేము సాధారణంగా పండించే పంటలైన వరి, జొన్నలు, మొక్కజొన్న, కందులు ఈ పంటలు పండించడం జరుగుతుంది. దాంతోపాటు మాకు ఈ RARS ఈ పాలెం వ్యవసాయ పరిశోధన క్షేత్రం మాకు అందుబాటులో ఉండడం వల్ల శాస్త్రవేత్తలు మాకు సీడ్ ప్రొడక్షన్ను చెప్పడం జరిగింది. దానివల్ల మీకు కొద్దిగా అధిక ఆదాయం వస్తుందని చెప్పడంతో మేము ఆ దిశగా కొద్దిగా మా యొక్క వ్యవసాయాన్ని మార్చుకొనడం జరిగింది. ప్రస్తుతము వరి మరియు ఆముదము, జొన్న ఈ పంటలను విత్తనోత్పత్తి చేసి మామూలుగా ఈ RASR వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను వారు మాకు మామూలుగా పండించే పంటల ధర కన్నా ఒక 1,000 రూపాయలు, అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రధానంగా గిట్టుబాటు ధర తీసుకున్నట్టయితే వరి 2,250 రూపాయలు ఉంది, కానీ అదే సీడ్ ప్రొడక్షన్ చేసినట్టయితే మాకు 3,000 పైనే మాకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కింటాకు ఒక 1,000 రూపాయల దాకా అదనంగా ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా ఇది కొన్ని వందలాది రైతులకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఉన్న శాస్త్రవేత్తలు మా యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించుకుంటూ మాకు దానిలో ఉన్న సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వారు సూచించిన విధంగానే మేము పురుగులకు మందులు స్ప్రే చేయడం కానీ, ఎరువులు వేయడం కానీ వారు సూచించిన విధంగానే జరుగుతుంది. దాంతోపాటు మేము ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆముదం కూడా విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా కందులు PRG 176 మంచి రకాన్ని, స్వల్పకాలిక రకము, తొందరగా దిగుబడి వస్తుంది. ఈ యొక్క ఖరీఫ్లో మనం వేసుకునే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నుంచి కూడా మేము ఎకరాకు 7 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. దీని యొక్క పంట కాలము 4 నెలలు. ఈ 4 నెలల లోపల తొందరగా పూర్తి కావడం వల్ల ఈ ఖరీఫ్లో వేసుకునే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో 6 నుంచి 7 వేలు రావడం జరుగుతుంది, కానీ వీళ్ళు మాకు RARS వాళ్ళు 10,000 ఇవ్వడం జరుగుతుంది కింటాకు. దానివల్ల మాకు ఒక 3 నుంచి 4 వేలు అధికంగా ఆదాయం వస్తుంది.
3: ముఖ్యంగా మీరు మామూలుగా ఒక రైతుగా పంట పండించి మార్కెట్లో అమ్ముకునే దానికంటే ఒక వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉండే శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విత్తనోత్పత్తి చేసి మేలు రకమైన మంచి ఆరోగ్యవర్ధమైన విత్తనాన్ని పంటగా పండించుకునే విధంగా ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఒక అంటే మామూలుగా పంట పండించుకునే రైతులా కాకుండా పంటలు పండించే రైతులకు మీరు విత్తనాలు తయారు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది?
2: ఇది కొన్ని మేము పండించే విత్తనము కొన్ని 1,000 ఎకరాలకు వెళుతుంది కాబట్టి మేము పండించే ప్రతి గింజ కూడా నాణ్యమైనదిగా ఉంటేనే అది RAS వ్యవసాయ పరిశోధన క్షేత్రం వారికి కానీ పండించిన మాకు కానీ తృప్తి ఉంటుంది. మేము దా దిశగా దానిలో శాస్త్రవేత్తలు సూచించినట్టుగానే దానిలో ఉన్న బెరుకు విత్తనాలు కానీ, కల్తీ విత్తనాలు ఏమైనా ఉంటే ప్రధాన పొలంలోనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. మరియు ఆ తర్వాత కూడా ఏమైనా ఉండేట్టుగైతే మళ్ళీ మనుషులను పెట్టి లాస్ట్ చివరిగా పంట పూర్తయిన తర్వాత కూడా గ్రేడింగ్ చేసి నాణ్యమైన విత్తనమునే వారికి ఇవ్వడం జరుగుతుంది.
4: ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు చేస్తూ చక్కటి లాభాలను ఆర్జిస్తున్న కే లావణ్య రమణారెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
5: ప్రకృతి ఒడిలో సాగు పద్ధతులు పాటిస్తూ తోటి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్న కే లావణ్య రమణారెడ్డి. మేము గత 20 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయము పద్ధతులను పాటిస్తూ సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నాము. సేంద్రియ పద్ధతులైనటువంటి వివిధ రకాల కషాయాలు తయారు, కషాయాలు అనగా ఘనజీవామృతము, జీవామృతము, గింజల కషాయము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, గోబాణము, తర్వాత కోడిగుడ్ల కషాయము, వీటన్నిటితోనూ మేము వ్యవసాయము చేస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటలు పండించి ఉపయోగించడం, నేలలో పంట మార్పిడి చేయడం, ట్రైకోడర్మా విరిడి వేపగింజల కషాయం వాడడం వలన వర్మీ కంపోస్ట్ వాడడం, అదేవిధంగా జనుము, జీలుగా వంటి పంట

0: పంటలను కూడా వేస్తూ భూమిలో కలియదున్నుతూ నేల సారవంతాన్ని పెంచుతున్నా. మేము దాదాపుగా 30 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల పంటలు అనగా వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, కంది, పెసర, మినుము మొదలగు పంటలను పండిస్తున్నాం. అందులో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 25 నుంచి 30 రకాల దేశవాళీ రకాలు పండిస్తున్నాం. ఈ వరిలో దేశవాళీ రకాలైనటువంటి నవార, సుగంధ సాంబ, చిట్టి ముత్యాలు, బాస్మతి, కుంకుమ పువ్వు, జీరా సాంబ, గని, రక్తసాల, కుంకుమసాలి, నారాయణ కామిని సాంబ, ఇల్లపు సాంబ, కైవార సాంబ, రమ్యగల్లి, ఇంద్రాణి, బహురూపి, మైసూర్ మల్లిక బాగా ఎక్కువగా వీటిని పండిస్తున్నాం. పత్తి పంటలో దేశవాళీ రకమైనటువంటి సంజీవని అని పత్తిని మేము వాడుతున్నాం. ఈ పంటను పండించడం వల్ల ఇందులో అంతర్ పంటగా మచ్చల కంది, పాలెం కంది మరియు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వాడుతున్నాం. అదేవిధంగా పప్పు దినుసు పంటలైనటువంటి పెసర, మినుము, శనగ మరియు ఉలువలు వంటి పంటలను కూడా దాదాపుగా 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నాం. రసాయనాలు లేకుండా ఉన్నటువంటి పాలిష్ లేని పప్పును తయారు చేసి వివిధ రైతు సోదరులకు అందించడము జరుగుతుంది. నేలను రక్షించు, భావి తరాలకు అందించు. జై జవాన్, జై కిసాన్.
1: కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గారు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరిస్తూ.
2: నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
3: నమస్కారం అండి.
2: ఈ పాలెం పరిశోధన వ్యవసాయ స్థానంలో రైతుల కోసం అందిస్తున్న సేవలో, వ్యవసాయం పట్ల మీరు చేస్తున్న సేవలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది కదండి. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇక్కడి ప్రాంతపు రైతులకి మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
3: తప్పకుండా అండి. పాలెం కృషి విజ్ఞాన కేంద్రము 31 ఆగస్టు 2011 ICR ఫండింగ్ ద్వారా స్థాపించబడింది. ఇది PJTSAU ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మేము నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లో మా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మా దగ్గర కీటక శాస్త్రవేత్తలు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు, సేద విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అంటే ఉద్యాన శాస్త్రవేత్తలు, విస్తరణ విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరూపితమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే అప్రూవ్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా, వీటిని ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు, రైతుల క్షేత్రాలలో నిర్వహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం. మరియు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలన క్షేత్రాలు అంటాము, అంటే OFTs అంటాను. దాని ద్వారా సూక్ష్మ సేద్య పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవా లేవా అని గుర్తించడము, అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపైన రైతులకు మరియు విస్తరణ సిబ్బంది అంటే AEOs అంటాము, వారి యొక్క పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలని అనేక శిక్షణా కార్యక్రమాల ద్వారా మెరుగుపరచడము. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు మరియు స్వచ్ఛంద విభాగాలను ప్రోత్సహిస్తూ వారితో లింకేజెస్ డెవలప్ చేసుకుంటూ జిల్లాలోని వ్యవసాయ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచడము, అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలను, సీడ్లింగ్స్ ని, జీవన సంబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడము, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన హార్టికల్చర్, హోమ్ సైన్స్, లైఫ్ స్టాక్ ఈ రంగాల్లో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఎక్కువ మొత్తంలో ఆచరించుటకు తగిన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడము, వీటి ద్వారా రైతులకు అవగాహన కల్పించడము, ఇవి మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు.
2: ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో రీసెర్చ్ చేయబడిన అంశాలన్నీ కూడా సామాన్య రైతుకి అందజేసే క్రమంలో మీరు ఏ రకమైన కార్యక్రమాలు రైతు వద్ద చేస్తారు?
3: మాది మెయిన్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండి. అంటే ఏదైతే నిరూపించబడ్డాయో మన యూనివర్సిటీలో కానీ లేకపోతే బయట కానీ ఏవైతే వెరైటీస్ నిరూపించబడ్డాయో వాటిని రైతులకి మనము ట్రైనింగ్ ఇస్తామన్నమాట, రైతులకి. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం మాది. సో కాబట్టి దీనిలో భాగంగా మేము మాకు OFTs ఉంటాయి, FLDs ఉంటాయి, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తాము. మా దగ్గర డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ కూడా ఉంటాయి, అంటే వీటిని ఎలా చేసుకోవాలి అంటే మన హై ఈల్డ్ కాటన్ వెరైటీస్ అంటారు, అంటే అధిక మొత్తంలో కాటన్ లో ఎలాంటి దిగుబడి వస్తుంది ఈ వెరైటీస్ వేసుకుంటే ఈ పద్ధతుల ద్వారా. టెక్నాలజీ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ సీడ్ అండి, దాని పద్ధతులు కూడా, పెంచే సస్యరక్షణ పద్ధతులు కూడా, వాటిని కూడా ఎలా చేసుకోవచ్చు అన్న డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ అనేది మా దగ్గర ఉన్నాయి. సో వీటిలో మాకు వర్మీ కంపోస్ట్ ని ఎట్లా చేసుకోవచ్చు, షేడ్ నెట్ లో వెజిటబుల్ క్రాప్స్, నర్సరీస్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, అజోలా ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, పెండాల్స్ లో మొక్కల్ని పెంచే విధానాలు, అంతేకాకుండా డ్రిప్ అండ్ మల్చింగ్ కల్టివేషన్ను

0: ఎట్లా చేసుకోవచ్చు వెజిటబుల్స్ని, అలా వేస్ట్ డీకంపోజిషన్ యూనిట్స్ అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయం, అంటే లైఫ్ స్టాక్ తో పాటు మొక్కలను పెంచుకుంటూ అదనపు ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవచ్చు,
1: పాడి పంట
0: రెండు కలుపుకుంటూ. అంతేకాకుండా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మిల్లెట్స్ తోటి వాల్యూ అడిషన్ క్రియేట్ చేసి ఎట్లా ఉత్పత్తులను తయారు చేసి అధిక ఆదాయం ఎలా పెంచుకోవచ్చు అన్నది కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం అంట.
1: ఉత్పత్తున్న సాంకేతికతతో వస్తున్న కొత్త కొత్త ఆధునిక యంత్రాలు అంటే వ్యవసాయ పనిముట్లు
0: కూడా మా దగ్గర ఉంటాయి, వాటిని కూడా రైతులకి మేము డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాం, పరిచయం చేపిస్తాము.
1: మీరు ఒక సిబ్బంది అంటే ఒక టీం వర్క్ గా వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ ఉండే రైతుని విజ్ఞానవంతుని చేస్తారా, అంటే చైతన్యపరుస్తారా, లేదా రైతులే మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్?
0: మా దగ్గర రెండు రకాలు ఉంటాయండి, ఆఫ్ క్యాంపస్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ ఉంటుంది. మా దగ్గరికి రైతులు వస్తారు, వాళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము.
2: రెండు వేల 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ అఖిల భారత సమన్వయ సంస్థ ఆముదము పంట విస్తరణలో ఉత్తమ పరిశోధనా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య గారు ఆ వివరాలు అందిస్తూ.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె సదయ్య. నేను ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఆముదం విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముందుగా మీకు ధన్యవాదాలు మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు. ఈ ముఖ్యంగా ఈ ఆముదం పరిశోధన తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనకి ఈ పరిశోధనకి సమన్వయకర్తగా వివరించేందుకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉందండి. ఇది మనం ఆముదం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిశోధనలన్నిటి కూడా సమన్వయం చేస్తుంది. సమన్వయం చేసి మనకి మేలైన రకాలు, అదేవిధంగా ఉత్తమమైనటువంటి టెక్నాలజీస్ రావడానికి వాళ్ళు దోహదం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకి మన పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక సెంటర్ని, అంటే అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆముదం విభాగంలోనే దేశవ్యాప్తంగా ఒక 11-12 సమన్వయ కేంద్రాలు ఉంటాయి, అందులో మన పాలెం కూడా ఒకటి. ఇదేంటంటే మనకి 1986 ప్రారంభమైంది, ఆల్మోస్ట్ మనకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ
4: పరిశోధన స్థానానికి,
3: ఆముదం విభాగానికి.
4: ఆముదం
3: పరిశోధనలో సో అదే అంటే చాలా ఘనమైన చరిత్ర అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా చాలా విస్తృతంగా ఇక్కడ మనకి పరిశోధనలు అనేవి జరిగాయి. అనేక మేలు రకమైనటువంటి వంగడాలు, అదేవిధంగా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనేది మన సంస్థ నుంచి రావడం జరిగింది. విత్తన లభ్యత విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో విత్తనాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది, అండ్ రైతులకు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మే నెల నుంచి మొత్తం సంవత్సరం పొడుగుతా కూడా మనం ఈ విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచుతాము. ఇంకా మన వేరే రకాల విత్తనాలు కావాలంటే కూడా మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉంటాయి. అవి కూడా మనకి ఇయర్ రౌండ్, అంటే సంవత్సరం పొడుగుతా కూడా రైతులకి తక్కువ ధరకి నాణ్యమైనటువంటి ప్యూర్ సీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
4: ఆముదం పంట పరిశోధనలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం యొక్క పాత్ర చక్కగా వివరించారు. అఖిల భారత పరిశోధన సమన్వయ సంస్థ 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ పరిశోధనా కేంద్రంగా ఎంపిక చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి.
3: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.

0: ఇదండి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంగణంలో నెలకొన్న తెలంగాణ కృషి విజ్ఞాన కేంద్రం, పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇంకా డాట్ సెంటర్లు రైతుల సేవలో నిమగ్నమై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
1: ఇంతవరకు మీరు తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్యేక రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी?

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా కాబట్టి నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి చిత్రసీమ సినిగీతలు వింటారు. ముందుగా వినండి, హలో బ్రదర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం రాజకోటి.

తెలంగాణలో తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు ఎదురుహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏషియా అభివృద్ధికి భారత్ చోదక శక్తిగా ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా పెరుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్లో చెప్పారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలనాపరమైన సమన్వయం అంతర్రాష్ట్రం సెలపై 20వ తేదీన జరగనున్న దక్షిణ మండలి సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో చెరువులకు హైడ్రాజీవం పోస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళ సంతరించుకుందని హైడ్రా షేర్ చేసిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. కర్ణాటకలో మైసూర్లో వివేకానంద స్మారక చిహ్నాన్ని కూడా ఆయన ప్రారంభించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అందజేశారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, జాతి ప్రయోజనాలు సర్వప్రథమం అనుకోవడమేనని అజిత్ దోవల్ ఈ సందర్భంగా చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ అథ్లెట్లు రికార్డు సృష్టించారు. బాక్సర్లు ప్రీతి పవర్, జాస్మిన్ లంబోరియా 2 స్వర్ణ పతకాలు గెలుచుకోవడంతో భారత క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలో 6వ స్థానంలో నిలిచారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: హలో.
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బ కాడ శంకరన్ ఉండు కదా.

0: ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసినారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచుకున్నానురా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: నాన్న.
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయి ఉంటే.
6: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
7: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
8: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
7: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
8: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
7: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
8: అరే ఏం మామా,
7: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
8: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్, అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నువ్వే నువ్వే సినిమా నుండి.

0: ఆకాశవాణి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి

10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సింహాసనం సినిమా నుండి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సినేగితం విన్నారు.
2: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
3: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది.
2: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
3: అరే దీనికేనా రా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అద్దరిపోతుంది. 50 ఐటమ్స్.
2: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
3: రే ఏం మామా,
2: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
3: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: నన్ను పాలింప. రచనాకారు హే సంత్ త్యాగరాజ్.
1: చిన్మయా సిస్టర్స్ శ్రీమతి ఉమా అండ్ శ్రీమతి రాధిక కంటిన్యూస్ దేర్ కాన్సర్ట్ విత్ నను పాలింప, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగా మోహనం సెట్టూర్ ఆదితాళం.

0: Indian boxers Jasmine Lamboria, Preeti Pawar, Sakshi Chaudhary, Priya Ghangas and Arundhati Chaudhary delivered dominant victories in their respective finals to win gold medals. However, India's Lovlina Borgohain took silver, losing her final bout in the women's 75 kg final to Australia's Emma Sue Greentree by a 4-1 verdict. Preeti claimed the women's 54 kg boxing title with a commanding 5-0 victory over Canada's Scarlett Delgado. Jasmine, the reigning world champion, secured another 5-0 win in the women's 57 kg final, defeating Michaela Walsh of Northern Ireland. Sakshi then beat Ruby White of England in the women's 51 kg final 5-0 to win. Priya beat Marie-Bethoule Alhamdier of Canada 4-1 in a split verdict in the women's 60 kg final. Arundhati Chaudhary also defeated Chantelle Reid of England in the women's 70 kg final. Indian boxer Sachin Sivach defeated Namibia's Trigen Morning Duelo in the men's 60 kg final. Later tonight, Narinder Berwal will clash against Damar Thomas of England in the men's 90+ kg final. India also celebrated a historic achievement in para-athletics with Soman Rana winning gold and Shubham Jull taking silver in the men's short put F57 event. This result marked India's first ever Commonwealth Games gold medal in the men's short put F57 event and the nation's first double podium finish in the category. In other athletics events, triple jumper Praveen Chitravel won silver, while Silver Prabhu earned bronze. On the judo mat, Unnati Sharma advanced to the women's 63 kg semifinals after defeating New Zealand's Kona Christie. Karanjit Singh Mann advanced to the men's 90 kg quarterfinals, defeating New Zealand's Elliot Connolly by Ippon in 3 minutes 29 seconds. His next opponent in the last 8 stage will be Canada's Guillaume Gouelin. President Draupadi Murmu extended congratulations to our boxers in a social media post, saying that India's remarkable run in boxing at the Glasgow Commonwealth Games continues with yet another golden triumph. And that is the end of this news bulletin.
1: Akashavani Prasara Visheshalu Repu Prasaram Karuna Karyakramamloni Mukhyamshalu Udayam 6 gantala 10 nimshalaku Bible Suktulu Vinipistaru Reverend గోల్లపల్లి శ్యాంప్రసాద్ గారు 6 గంటల 15 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో పొలంలో నీటి కుంటల నిర్మాణం. 7 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసపు పాట రచన శ్రీ ఎస్టీజీవి వరరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూలశ్రీలత. 7 గంటల 35 నిమిషాలకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమం. 8 గంటల 35 నిమిషాలకు శాస్త్రీయ సంగీతానుసంధాన కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గాత్రం. 10 గంటల 3 నిమిషాలకు ఓటర్ జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సాంకేతిక సహకారం శ్రీ జగదీష్ మట్వాడ. 12 గంటల 10 నిమిషాలకు యో అని ఆంగ్ల కార్యక్రమం. 12 గంటల 40 నిమిషాలకు హిందీ కార్యక్రమం. 2 గంటల 20 నిమిషాలకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారితో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 2 గంటల 30 నిమిషాలకు బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బర్కత్పుర రాణి జే సరళదేవి శిశువిహార్ మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమం. ఎవరిది పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో రేపు సాయంత్రం నల్లపోచమ్మ కథ 2వ భాగం ముగ్గు కథ వినిపిస్తారు శ్రీ సాయిళ్ళ వెంకటయ్య బృందం వారు. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 10 నిమిషాలకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన

సంస్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 9:15 స్పాట్లైట్, 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయం సమయం సరిగ్గా 11:13:27 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 46.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.